శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 జూన్ 20వ తేదీ శనివారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎస్ఎన్ నరసింహారావు.
1: కవిత్వం అంటే ప్రౌఢ సమాసాలతో, అష్టాశ వర్ణాలతో, శృంగార సన్నివేశాలతో, నాయకానాయకుల విరహ తాపాలతో కూడినది అని భావించే రోజుల్లో ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రజల గురించి చెప్పడం ఎక్కువ ప్రయోజనకరం అని నిరూపించిన ప్రజాకవి వేమన. ప్రజాహితమే అతని కవిత్వ పరమావధి. మూఢ విశ్వాసాల ముసుగు తొలగించి దురాచారాల చీకట్లు పోగొట్టి సమాజంలో కొత్త వెలుగులు నింపాలని ప్రయత్నించాడు. దీనికై శతక పద్ధతిని, ఆడవల్ది ఛందాన్ని, సరళమైన భాషను, దృష్టాంతాలంకారాన్ని సాధనాలుగా చేసుకుని తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొందాడు. ఆత్మతత్వ నిరూపణకు కవిత్వాన్ని వినియోగించిన ఋషికవి వేమన. ఈశ్వర కృప ఒక్కటే కోరదగినదని, అన్నకృత్యాలు, విగ్రహారాధన, శిరోముండనం, తీర్థయాత్రల వంటివన్నీ అల్పకృత్యాలని నిస్సంకోచంగా చాటి చెప్పాడు. వేమన 15వ శతాబ్ది వాడని కొందరు, 17వ శతాబ్ది వాడిని కొందరు భావిస్తున్నారు. వేమన కవిమాత్రుడే కాదు,

ఇతడు యోగి, శివయోగి, రాజయోగి, అవధూత. ఇతడు నాథయోగ సాధకుడు, తత్వజ్ఞాని. కవిగా ఎంత విశిష్టుడో తాత్వికుడుగా ప్రవక్తగా అంతే ప్రముఖుడు. కన్నడలో సర్వజ్ఞుడు, హిందీలో కబీరు వంటి వారు ఇతనితో పోల్చదగిన వారు కొందరే.

0: ఇతడు యోగి, శివయోగి, రాజయోగి, అవధూత. ఇతడు నాథయోగ సాధకుడు, తత్వజ్ఞాని. కవిగా ఎంత విశిష్టుడో తాత్వికుడుగా ప్రవక్తగా అంతే ప్రముఖుడు. కన్నడలో సర్వజ్ఞుడు, హిందీలో కబీరు వంటి వారు ఇతంతో పోల్చదగిన వారు కొందరే. శివుడే భోగం, శివుడే యోగం, శివుడే మోక్షం, శివుడే బ్రహ్మం అనేది వేమన జ్ఞాన మార్గం. వేమన పద్యాలు వేల కొలది లభించాయి. ఇటీవల ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రతి లభించింది. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ప్రచారం చేయడమే కాక ఇంగ్లీషులో అనువాదం చేశాడు. నిరంతర దేశ పర్యటన చేస్తూ సమాజ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ సత్యస్ఫూర్తితో ఆసువుగా చెప్పిన పద్యాలివి. అనేక శతాలుగా ఉన్న వేమన పద్యాలలో అత్యధికం ఆటవలదులు. విశ్వదాభిరామ వినురవేమ అను మగుటం కలివి ఎక్కువ. తేటగీతి, కందం, సీసం వృత్తాలు కూడా ఉన్నాయి. ఇతర మగుటాలు కూడా కనిపిస్తాయి. లభిస్తున్న వేమన పద్యాలలో అత్యధికం జాతిరత్నాలే. ఈ పద్యాలలో నీరస పదాలు, సందర్భశుద్ధి లేని భావాలు కనిపించవు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుగు వెలుగురాలు తట్టడేలా, చదువ పద్యం పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. రాశికన్నా వాసి ముఖ్యమని వేమన భావం. అతని ప్రతి పద్యం రమణీయమే. కవిత్వానికి పైపై మెరుగులు కాక ఆలోచించి తెలుసుకొనదగినంత అర్ధగాంభీర్యం ఉండాలని వేమన సూచించాడు. వేమన పద్యాలకున్నంత ప్రచారం తెలుగులో మరొక కవికి రాలేదు, కొంతవరకు పోతనుకు తప్ప. వేమన భావాలు సర్వామోదయోగ్యాలు కావడం వల్ల ప్రజలు ఆయా సందర్భాలలో వాటిని ఉటంకిస్తుంటారు. సంసార రుగ్మతలకు తరుణోపాయం ఈశ్వరారాధన ఒక్కటే అని వేమన బోధించాడు. ఆ పూజ ఎలా ఉండాలి? ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా, విశ్వదాభిరామ వినురవేమ. ఆచారాలను గుడ్డిగా కాక ఆత్మశుద్ధితో పాటించాలి. వంట చేసే పాత్రలు పరిశుభ్రంగా ఉండాలి. అట్లే శివపూజ చేయు వానికి చిత్తశుద్ధి అవసరం. అన్యమనస్కంగా చేసే పూజ వ్యర్థం. వేమన పద్యాలలో లలితమైన హాస్యం, అధిక్షేపణం తొంగి చూస్తుంటాయి. ఆక్షేపణ గురి అయిన వారు కూడా లోన నవ్వుకోవలసిందే. పాల సాగరమున పవ్వళించిన వాడు గొల్లయిళ్ళ బాలు కోరనేలా, ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమ. తమకు చాలినంత ఉన్నా ఎదుటివారి ద్రవ్యాన్ని ఆశించే వారిని విమర్శిస్తూ విష్ణువునే అధిక్షేపించాడు కవి. హాస్యానికి అందరూ లోకువే. ముక్తి కోసం ఆత్రపడి గురువులను ఆశ్రయించే వారిని గూర్చి గుహలలోనూ జొచ్చి గురువుల వెతకంగా క్రూర మృగముఖండు తారశిలగా, ముక్తి మార్గం అది ఏ ముందుగా చూపురా, విశ్వదాభిరామ వినురవేమ. వారికి గురువు దొరికి ముక్తి కలగడమేమో కానీ గుహలలో ఏదైనా క్రూరముఖం తారసపడితే పరలోకం తప్పదు అని ఎగతాళి చేస్తున్నాడు వేమన.
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎస్ఎల్ నరసింహారావు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు, మేకల పెంపకంలో జాగ్రత్తల గురించి హేమంత రాజుగారి ప్రసంగం.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు మేకల పెంపకం గురించి తెలుసుకుందాం. వ్యవసాయానికి అనువుగా లేని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకలు కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను, బీడు భూములను, పంట కోసిన మొదళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకొని విలువైన మాంసం, చర్మం మరియు పంట పొలాలకు, అడవులకు అధిక సత్తువ గల ఎరువులను ఇస్తాయి. వీటిని పెద్ద పశువులతో కానీ గొర్రెలతో కానీ పోలిస్తే తక్కువ ఖర్చుతో ఆరుబయళ్లలో పెంచుకోవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరితగతిన వృద్ధి చెంది ఒకే ఈతలో 2 లేక 3 పిల్లలు రావడం వల్ల అధిక రోగ నిరోధక శక్తి కలిగి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువ ఉండటం వల్ల బాగా ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నుకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపట్టుకోవచ్చు. ఇక మేకలలో

ముఖ్య జాతులు విషయానికొస్తే జమునా పరి. ఈ జాతి మేకలు తెల్లగా, శరీరం పైన గోధుమ రంగులో చుక్కలు కలిగి ఉంటాయి. గొంతు, ముఖం వద్ద ఎక్కువగా ఈ మచ్చలుంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉండి ఒత్తుగా వెంట్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉండి వేలాడుతూ ఉంటాయి. మగ, ఆడ రెండింటిలోనూ కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలకు చిన్నగా సన్నని తోక ఉంటుంది. ఈ జాతి మేకలు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇస్తాయి. బార్బారి. ఈ జాతి మేకలు ఒకే ఈతలో 2 లేక 3 పిల్లలను ఈనుతాయి. ఇవి చిన్నగా తెల్లగా ఉండి చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. చెవులు చిన్నగా ఉండి నిక్కబొడుచుకొని ఉంటాయి. ఈ జాతి మేకలు రోజుకు 700 మిల్లీలీటర్ల నుంచి లీటర్ వరకు పాలను ఇస్తాయి. బీటల్. ఈ జాతి మేకలు నల్లరంగులో ఉంటాయి. చెవులు వేలాడుతూ ఉంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. తోక చిన్నగా ఉంటుంది. మేకలు, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఇవి 2 లీటర్ల దాకా పాలను ఇస్తాయి. ఉస్మానాబాది. ఈ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉద్గిర్, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాలో లభిస్తాయి. శరీరాకారం పెద్దదిగా ఉండి నల్ల రంగులో ఉంటాయి. శరీరంపై తెల్ల రంగులో మచ్చలుంటాయి. 1.5 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు పాలనిస్తాయి. బ్లాక్ బెంగాల్. ఇవి చిన్నగా ఎక్కువగా నల్ల రంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమ రంగులో మరియు తెలుపు రంగులో కూడా ఈ జాతి మేకలు లభ్యమవుతాయి. వీటి చెవులు మొనదేలి ఉంటాయి. ఇవి త్వరగా ఎదకడతాయి. ఎక్కువ పిల్లల్ని పెడతాయి. మేకల్లో, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది. మాంసానికి ఈ జాతి ప్రసిద్ధి చెందింది. ఇక మేకల గృహవస్తి విషయానికొస్తే ఎత్తైన, నీరు నిల్వని, మురుగునీరు బయటికి పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించుకోవాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా, తగినంత గాలి ఈ కొట్టాల్లోకి ప్రసరిస్తూ ఉండాలి. స్థానికంగా దొరికే కలప కానీ లేదా రాతి స్తంభాలపైన కానీ ఈ కొట్టాలను వేసుకోవచ్చు. పైకప్పును ఎండిన కంచగడ్డితో కానీ, తుంగ లేదా తాటాకులతో కానీ వర్షపు నీరు కారకుండా కప్పుకోవచ్చు. దాణా మరియు నీటి తొట్టెలను నిర్మించుకోవాలి. ఎండ, వాన, చలి వంటి పరిస్థితుల నుండి రక్షణ కలిగించేలా మేకల కొట్టలను నిర్మించుకోవాలి. షెడ్ 4 వైపులా వెలుపల చల్లదనం, మేతనిచ్చే చెట్లు పెంచుకోవాలి. షెడ్ లోపల నేలపై ఎర్రమట్టిని వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ మట్టిని మారుస్తూ ఉండాలి. ఒక్కొక్క ఆడ మేకకు 1 చదరపు మీటరు, మేకపోతుకు 2 చదరపు మీటర్లు, మేక పిల్లలకు 0.5 చదరపు మీటర్ల స్థలం ఉండేటట్లు చూసుకోవాలి. శీతాకాలంలో దడి చుట్టూ గోనె సంచులు కప్పినెడల రాత్రి వేళల్లో చలిగాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఇక మేపు విషయానికొస్తే మేకలు అభివృద్ధి కావాలంటే వాటికి కావలసిన మేపును సమకూర్చాలి. మేకలను కనీసం రోజుకు 8 నుంచి 10 గంటల వరకు బీడు భూముల్లో, పంట కోసిన పొలాల్లో, అడవుల్లో మేపుతూ ఉండాలి. వీటితో పాటు పాక చుట్టుప్రక్కల ఉన్న స్థలంలో పచ్చిమేతలు పెంచుకోవాలి. మేకలు పచ్చగడ్డితో పాటు ఎక్కువ చెట్ల ఆకులను, పండ్ల తొక్కలను, కూరగాయల ఆకులను ఇష్టపడుతూ ఉంటాయి. కావున పశుగ్రాసాన్నిచ్చే చెట్లైనటువంటి సుబాబుల్, అవిష, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప మొదలగు వాటి ఆకులను సమృద్ధిగా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు కాయజాతి,
ఏకవార్షిక.

0: రకాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న మరియు పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద తదితర పంటలను వేసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, కూరగాయల ఆకులను కూడా ఇవి బాగా తింటాయి. పచ్చి మేత ఇచ్చేటప్పుడు సుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చి మేతలు, 3 కిలోల ఇతర పశుగ్రాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విత్తనపు మేకపోతల పోషణ విషయానికి వస్తే, విత్తనపు మేకపోతలకు వేరే వసతి కల్పించి వాటికి కావలసిన ఆహార పోషక పదార్థాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి మేకపోతకు ఒక్కొక్క దానికి 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాములు ఒక్కొక్కింటికి ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రమైన త్రాగే నీటిని అందుబాటులో ఉంచాలి. మేకపోతలకు, పెద్ద మేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 భాగాల మొక్కజొన్నలు, 5 భాగాల వేరుశనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 14 భాగాల జొన్నలు మరియు సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల్లో మేకల పెంపకంలో జాగ్రత్తల గురించి హేమంతరాజు గారు వినిపించిన ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని

0: 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూహక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము వ్యవసాయం పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడ బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామ్ లేస్ వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో

0: భాగంగా హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 1,04,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 1,06,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచన లోచనం 3వ భాగం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో అందుల ఆశాకిరణం హెలెన్ కెల్లర్ గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కీ శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ రచన సిహెచ్ రామాజ్నేయులు, 8:35 హలో అభిలాష శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రగానం తారక ప్రభు ఫిలిమ్స్ వారి మేఘ సందేశం చిత్రం నుండి పాటలు. వివిధ భారతి కార్యక్రమాలు

1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వద్ద జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతను విడుదల చేసే కార్యక్రమంపై ఢిల్లీ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ఐదు గంటల 30 నిమిషాలకు పినాకిడి స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 7వ సంచిక. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళా కపూర్ గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం యోగ శ్రీమతి ఎస్ సంధ్య గారు అందించే వివరాలు. తర్వాత రేడియో శ్రోత శ్రీమతి ఏ సుకన్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. ఆరు గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ సాగు మార్కెటింగ్లో అనుభవాల గురించి ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి అభ్యుదయ రైతు బి రామేశ్వరరెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు. 7:45 లలిత సంగీతం. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:45 శ్రీమతి ప్రమీలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 చిత్రసీమ. 11:10 12:00 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతా

0: అలీ జాహెరా, హో జాహెరా పవిత్రవాణాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిల్లరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ

0: దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా వైవిధ్యభరితంగా మారుతాయని జైశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణ కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27 అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జులై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF లో సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఉదయరేఖలు. కార్యక్రమంలో ముందుగా

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ

0: రాయజుగులు, ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 47వ శ్లోకం.
2: శ్రేయాన్ స్వధర్మో విగుణః

స్వనుష్ఠితాత్ పరిపూర్ణంగా ఆచరించబడిన, పరధర్మాత్ పరాయి ధర్మం కంటే, విగుణ అపి లోటుపాట్లతో ఆచరింపబడినదైనప్పటికీ, స్వధర్మ తన స్వీయ ధర్మమే శ్రేయాన్ అధిక శ్రేష్టము. స్వభావ నియతం పూర్వజన్మ సంస్కారం ద్వారా శాస్త్రవిహితమైన కర్మ పనిని కుర్వన్ చేసే మానవుడు కిల్బిషం న ఆప్నోతి పాపాన్ని పొందడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్.

అర్జున, పరాయి ధర్మాన్ని తూచా తప్పకుండా సంపూర్ణంగా ఆచరించడం కంటే కొంచెం లోటుపాట్లు ఉన్నా తన ధర్మాన్ని తాను ఆచరించడమే అధిక శ్రేష్టం. ఎందుకంటే తన సామాజిక పరిస్థితిని బట్టి తనకు శాస్త్రం ద్వారా సహజ సిద్ధంగా సంక్రమించిన కర్మను ఆచరించేవాడికి పాపం అంటనే అంటదు. కనుక సైనికుడువైన నీకు యుద్ధంలో జరిగే హింస వల్ల పాపం అంటదు. శాస్త్రవిధి ద్వారా సంక్రమించిన పని వల్ల పాపం అంటదు. కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు అని హేతు ప్రదర్శన చేస్తున్నాడు. మానవుడు ముందుగా తన స్వధర్మమేమిటో పరిశీలించుకోవాలి. ఆ తర్వాత అలాంటి ధర్మం ద్వారా ఆ సమయంలో ఆ ప్రదేశంలో తనకు సంక్రమించదగిన కర్మ ఏమిటో విచారించుకోవాలి. అందుకే భగవానుడు అర్జునుడి యొక్క స్వధర్మమేమిటో సూత్రప్రాయంగా వివరించాడు. సన్యాసాశ్రమం మీద ఉండే తమకం వల్ల అర్జునుడు ఆ సూత్రాన్ని సరిగ్గా అందుకోలేకపోవడం వల్ల భగవానుడు ధర్మసూత్రానికి వెనకాల గల తత్వసూత్రాన్ని ఇప్పటిదాకా వివరించుకుంటూ వచ్చాడు. ధీరత్వము, సహనము, బహిరింద్రియ నిగ్రహము, దొంగతనం లేకపోవడం, శుచిత్వము, అంతరింద్రియ నిగ్రహము, లోకజ్ఞానము, ఆత్మతత్వజ్ఞానము, సత్యనిష్ట, క్రోధం లేకపోవడం, ఈ 10 కూడా ధర్మానికి మూల సూత్రాలు. ఈ 10 మూల స్తంభాల మీద ఆధారపడి ఆయా దేశాలలో, ఆయా కాలాలలో చట్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఆయా మనుష్యులకు ఆయా కర్మలు సంక్రమిస్తాయి. అందువల్ల స్వధర్మంలో ఉన్న దోషాలు నిన్ను అంటుకోవు అర్జున. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్

7 3 2 2 6 2 7 3 6. మరొక సెల్ నెంబర్ 9 8 4 8 1 7 7 7 1 4. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచన లోచనం, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో అందుల ఆశాకిరణం, హెలెన్ కెల్లెన్ గురించిన వివరాలు. ముందుగా సమాచార వేదిక. ఈ నెల 21న అంటే రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా యోగా ప్రదర్శనలు చేయాలని జేసీ విష్ణుచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం అధికారులతో చరవాణి సమీక్ష జరిపారు. యోగా వేదికల ఏర్పాటు, వేదిక మ్యాపింగ్, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఫోటోలు యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ విద్యాదీవన కార్యక్రమం కింద విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాలో 26వ సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్, అలాగే 2 సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న విద్యార్థులు విద్యార్థి యొక్క పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, గ్రామం, జిల్లా, మార్కుల జాబితా, ఆధార్ కార్డు, సెల్ నంబర్ వంటి వివరాలతో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ భవన్, మొదటి రోడ్డు, అనంతపురం వారితో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9908091190 నంబరును సందర్శించాలని తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం ఆలోచన లోచనం 3వ భాగం. రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య.
2: ఆలోచన లోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
3: మానవుడు సంఘజీవి, నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఏదైనా ఒక ప్రమాదం వస్తే దాన్ని ఎదుర్కోవచ్చు, స్నేహితుల సలహా సహాయాలతో గట్టెక్కచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, గృహ కలహాలు ఇలాంటివన్నీ ఒకేసారి చుట్టుముట్టు

0: కనబడతాయి. అలాంటి సందర్భాల్లో మనిషి ధైర్యంగా ఆలోచించి యుక్తిగా మన శత్రువుకు శత్రువైన వాడిని కూడా కూడగట్టుకుని వ్యవహారం చక్కబెట్టుకోవాలి. ప్రతి వారికి ఎప్పుడో ఒకసారైనా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అయినా నిలదొక్కుని నిదానంగా ముందు వెనుకలు బాగా ఆలోచించి అడుగు వేయాలి. ఇలాంటి చిక్కు సమస్యల్లో ఉన్నప్పుడు మనకు కొన్ని మార్గదర్శకాలైన సన్నివేశాలు ఉపాఖ్యానాల రూపంలో లభిస్తున్నాయి. పంచమ వేదమైన భారతంలోని శాంతి పర్వంలో భీష్మ పితామహుని ద్వారా ఎన్నో ధర్మాలు కథారూపంలో మనకు అందివబడ్డాయి. అలాంటి వాటిలో ఫలిత రోమసోపాఖ్యానం అనే కథ ఒకటి ఉంది. అదేమిటంటే, ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కలుగులో రోమశుడు అనే ఒక ఎలుక కాపురం ఉండేది. ఆ వృక్షం పరిసరంలో పలితుడు అనే పిల్లి కూడా తిరుగుతూ ఉండేది. ఆ అరణ్యంలో పక్షులను పట్టుకుని వేటాడే ఒక కిరాతకుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరికీ అరణ్యమే ఉపాధి కలిగిస్తోంది. పగలంతా కొన్ని జంతువులు సంచరించి రాత్రుల్లో విశ్రాంతి తీసుకుంటాయి. కొన్ని జంతువులు రాత్రుల్లో సంచరించి పగలు విశ్రాంతి తీసుకుంటాయి. కిరాతుడు రాత్రులు వలపన్ని రాత్రి సంచరించే ముంగిసలు గుడ్లగుబ్బలు బంధించి తెల్లవారిన తర్వాత వాటిని అమ్మి పొట్టపోసుకునేవాడు. రాత్రిపూట తన కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుక తనకు దొరికిన ఆహారాన్ని తిని మళ్లీ కలుగులోకి వెళ్ళిపోతూ ఉండేది. ఎలుక కోసం పిల్లి మాటు వేసినా అది దొరకనందున ఎలాగైనా సరే ఆ ఎలుకను పట్టుకోవాలి అనే కోరికతో రాత్రివేళ తిరుగుతూ కిరాతుడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. ఎంత గింజుకున్నా వల ఇంకా బిగిసింది కానీ విడివడలేదు. తన దురదృష్టానికి ఎంతగానో విలపిస్తున్న ఆ పిల్లిని చూసిన ఎలుక తనకొక ఆపద తప్పిపోయిందని సంతోషించింది. తన కలుగు నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న ఆ పిల్లిని చూసి హేళనగా పరామర్శించడానికి ప్రయత్నం చేసింది. కానీ అదే సమయంలో రాత్రివేళ తిరిగే గుడ్లగుబ ముంగిసలు ఈ ఎలుకను చూసి తమకు ఆహారంగా చేసుకోవాలి అనుకున్నాయి. ఆ రెండింటినీ చూసిన ఎలుకకు నోట మాట రాలేదు. పిల్లి బాధ తప్పిపోయింది అనుకుంటే కొత్తగా మరో ఆపదొచ్చిందే అని భయపడింది. వెంటనే కలుగులోకి వెళ్ళి ఆలోచించి ఒక ఉపాయం తట్టింది. దానికి బయటకొచ్చి చరచర మార్జాలం దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నీకు సహాయం చేస్తాను, వలను కొరికేసి నిన్ను బంధ విముక్తిని చేస్తాను, మరి నువ్వు నన్ను ఆహారంగా తీసుకోకూడదు సుమా అంటూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మూషికాన్ని ఆహారంగా తిందామనుకున్న ముంగిస గుడ్లగుబలకు ఎలుక పిల్లితో సన్నిహితంగా ఉండటం గమనించి తమకంటే బలవంతుని అండ మూషికానికి దొరకటం వల్ల పాపం అవి నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోయాయి. తనను బంధవిముక్తిని చేయమని పిల్లి తొందరపెట్టసాగింది. ఆ దశలో ఎలుక సమయోచితమైన ఆలోచన చేసింది. పిల్లి అడిగినట్లుగా వెంటనే వలను కొరికేసి పిల్లిని విడిపించలేదు. నెమ్మదిగా కొరుకుతున్నట్లుగా నటన చేస్తూ కాలం గడుపుతున్న మూషికాని చూసి, మిత్రమా, దేనికి ఆలస్యం చేస్తున్నావు, నా మీద ఏమైనా అనుమానమా అంది పిల్లి. అప్పుడు తన మనసులోని విషయాన్ని విప్పి చెప్పింది ఎలుక. ఓ మిత్రుడా, నువ్వు బంధించబడి ఆకలితో అలమటిస్తున్నావు. నేను నిన్ను కట్టి విప్పిన వెంటనే ఆకలితో ఉన్న నువ్వు నన్ను తినేవ నమ్మకమేమిటి? అందువల్ల వల వేసిన కిరాతకుడు వచ్చే వరకు ఆగుతాను. అతను రాకను గమనించి నేను వల కొరికేసి నా కలుగులోకి పారిపోతాను, నువ్వు కూడా పారిపో అని చెప్పింది. ఎలుక తన మనసులో ఉన్న ఆలోచన ముందుగానే గ్రహించినందున దాని తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది పిల్లి. ఇలా కొంతసేపటికి కిరాతకుని రాకను గమనించిన ఎలుక తన పదునైన దంతాలతో వలదారాన్ని కొరికేసి బంధవిముక్తిని చేసింది పిల్లిని. వెంటనే తన కలుగులో కూడా పారిపోయింది. కిరాతకుని పట్టుబడకుండా పిల్లి కూడా చెట్టెక్కేసి తన దాన్ని రక్షించుకుంది. అంటే తన చుట్టూ శత్రువులు తనకు అపకారం తలపెట్టినా పిల్లితో సాన్నిహిత్యాన్ని నటించి ముంగిస గుడ్లగుబ్బ నుంచి రక్షణ పొంది పిల్లిని ప్రమాదా నుంచి తప్పించి ఎలుక సమయస్ఫూర్తిని పాటించి సరైన ఉపాయంతో అపాయాన్ని తప్పించుకునే విధానం అందరికీ కూడా ఆదర్శమే.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన లోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: మీరింతవరకు ఆలోచన లోచనం విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
3: ఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడుగులో తామరా సైబాల్ బురద పుల్లా
4: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎందరో మహానుభావులు కార్యక్రమంలో అందుల ఆశాకిరణం హెలెన్ కెల్లర్ గురించిన వివరాలు ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కే శృతి ప్రియాంక.

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. ఊహ తెలియక మునుపే వ్యాధి సోకి

కుటుంబాలు సలక్షణంగా ఉన్న వారందరికంటే మహోన్నత స్థాయిలో జీవించారు. పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవా విదూషీమణిగా వన్నెకెక్కారు. ఆమె అంధురాలు అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త, ఉపన్యాసకురాలు అయిన హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరు పొంది ఎందరికో స్ఫూర్తినిచ్చారు హెలెన్ కెల్లర్.

0: వికలాంగుల కష్ట నిష్ఠూరాలనే కాక మహిళల హక్కులను గురించి పత్రికా రచనలు చేశారు. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ గ్రంథ రచనతో తన పుస్తక రచనలకు శ్రీకారం చుట్టి అనేక ప్రఖ్యాత రచనలు చేశారు. వికలత్వానికి అంధత్వానికి మూలం పేదరికమని, అది లేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం సాధ్యమని, అటువంటిది సమసమాజ స్థాపన ద్వారానే సాధ్యమని దృఢంగా విశ్వసించి వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకు విశేష కృషి చేశారు.
1: మరి లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?

హెలెన్ యాడమ్స్ కెల్లర్ 1880 జూన్ 27 అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టస్కాంబియా అనే బస్తీలో జన్మించింది. పుట్టుకతో వికలాంగురాలు కాదు. 7.5 గడిచిన తరువాత తీవ్ర అనారోగ్యంతో మెదడు రుగ్మతకు గురైన కారణంగా క్రమక్రమంగా చూపు, వినికిడి, తరువాత మాట్లాడే శక్తిని కోల్పోయారు. అయితే ఆమెలోని సాధారణ తెలివితేటలకు, ఇతర అవయవాల ఆరోగ్యానికి ఏమాత్రం లోపం రాలేదు. తల్లిదండ్రులు వైద్యుల సలహా మేరకు వాషింగ్టన్లోని అలెగ్జాండర్ గ్రాహంబెల్ వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ భార్యకు తీవ్రమైన చెవుడు. ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ. ఆయన సలహా మేరకు అంధులకు విద్య నేర్పే పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని కెలెన్ తండ్రి అభ్యర్థించాడు. తన కూతురుకు విద్యను నేర్పేందుకు అధ్యాపకురాలిని ఒప్పించి తన ఇంటి వద్దనే నేర్పడానికి రావాలని అర్థించారు. కెల్లర్కు విద్యాబుద్ధులు నేర్పించడానికి అన్నే సలీవాన్ అనే ఉపాధ్యాయురాలును నియమించారు. అన్నే సలీవాన్ పట్టుదలకు ప్రతిరూపం. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అంధుల సేవకు అంకితమైన సలీవాన్ అధ్యాపకురాలిగా నియమితులవడం ప్రపంచ వికలాంగుల చరిత్రలో ఓ అద్భుత అధ్యాయానికి తెరతీసింది. దృష్టి లేదని, జీవితం వృధా అని భావించే నిరాశావాదులకు ఆమె ఆశాకిరణం అయ్యింది.

జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైన మూడు లోపించిన కెల్లర్కు విద్య నేర్పడం ఊహలకు అందని విషయం అయినా సాధ్యం చేసి చూపింది. తొలి రోజుల్లో కెల్లర్కు ఒక బొమ్మ అందించి అరచేతి మీద డాల్ అని వ్రాసింది. సూక్ష్మగ్రాహి అయిన కెల్లర్ వెంటనే ఆమె చేతి మీద డాల్ అని తిరిగి వ్రాశారు. కెల్లర్ తన జీవితంలో నేర్చుకున్న ప్రప్రథమ పాఠం పదము కూడా అదే. ఏబీసీడీలను చేతిమీద వ్రాసి చూపడం ప్రారంభమైన తరువాత కెల్లర్ అచంచలమైన ఆత్మనిబ్బరంతో అత్యద్భుత ధారణాశక్తితో టీచర్ బోధనలను బాగా ఆకళింపు చేసుకుని సాధన చేశారు. టీచర్కు కనపడిన ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేత వ్రాయడం, ఆమె ప్రతీదీ తడిమి చూసుకుని అవగాహన చేసుకుని గుర్తించడం, వ్రాయడం, గుర్తుపెట్టుకోవడంతో నిరంతర విద్యార్జన కొనసాగింది. వినికిడి శక్తి ఉన్న అంధులు సులభరీతిలో వ్రాసే పద్ధతి బ్రెయిలీ లిపి. వినికిడి, మాట కూడా లేని హెలెన్ కెల్లర్కు ఈ పద్ధతిలో వ్రాయడం నేర్పడం అత్యంత కష్టభరితమే కాకుండా ఎంతో సహనం, మెళకువ, నేర్పు కూడా అవసరం. అయినప్పటికీ ప్రతి భావాన్ని, అంశాన్ని అరచేతిలో వ్రాయడం, దానిని గ్రహించే శక్తిని ఆకళింపు చేసుకున్న కెల్లర్ పట్టుదలతో అనతి కాలంలోనే బ్రెయిలీ లిపిలో ఆనాటికి ఉన్న పుస్తకాలన్నీ చదివారు. సలీవాన్ అధ్యాపకురాలిగా చేరిన మూడేళ్లలోనే కెల్లర్ అత్యుత్సాహంతో కాలేజీలో చేరి బీఏ పట్టాను పుచ్చుకున్నారు. అనితర సాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ప్రతి ఒక్క అంశం నేర్చుకోవాలన్న తపన ఆమెలో వయసుతో పాటు పెరిగింది. తన శారీరక మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి చేతివేళ్ల సాయంతో తన మనోభావాలను ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం నేర్చుకుంది. ఒకరోజు నార్వేలో ఒక మూగ మహిళ మాట్లాడటం నేర్చుకోగలిగింది అన్న వార్తను విన్న కెల్లర్ తానూ మాట్లాడటం నేర్చుకోవాలని కఠోర శ్రమ చేసింది. నార్వే మహిళ మూగదైనా చూపు చక్కగా ఉన్నదని, ఇతరుల మాటలను పెదవుల కదలికలను అనుకరించి నిత్య సాధనతో సాధించినదని, మరి నీకు చూపు లేనప్పుడు సాధ్యపడదని టీచర్ వారించినా ఎంతో పట్టుదలతో మాటలు నేర్పే టీచర్ను నియమించుకుంది. ఆమె ముఖం, పెదవులు, నాలుక, గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో తన చేతివేళ్లతో తడిమి తెలుసుకుని తాను అలా అనుకరిస్తూ కఠోరమైన సాధన చేసింది హెలెన్ కెల్లర్. ప్రారంభంలో కెల్లర్ మాటలు టీచరుకు మాత్రమే అర్థమయ్యేవి. రానురాను ఆమె స్వరపేటిక చెలించి స్వరంలో స్పష్టత చేకూరింది. కొంతకాలానికి మంచి వక్త కూడా అయ్యింది. మనోబలం, దీక్ష ఉంటే దేనినైనా సాధించగలమని కెల్లర్ నిరూపించారు.

కెల్లర్ను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలాకాలం తరువాత కూడా ఇట్టే పసిగట్టి ఫలానా వారు అని గుర్తించగలిగేది. 1955లో భారతదేశ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభలో పాల్గొన్న సందర్భంలో తన చిన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. నెహ్రూను ఒకసారి తాకి చూడాలి అన్నారట. అందుకు ప్రధాని ఆమోదించడంతో కెల్లర్ నెహ్రూగారి మోమును స్పర్శించి ఆయన ఒక కళాఖండమని, శాంతి స్వరూపుడని, విశాల హృదయుడని, అసాధారణ పాలకుడని అభివర్ణించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మిగారి గళంలోని సంగీత మాధుర్యాన్ని ఆమె తన చేతి వేళ్ల ద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్ధారించగలిగారు. అంతేకాదు, మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే ప్రకంపనాల తారతామ్యాలను అనుసరించి ఆ వ్యక్తి యొక్క సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు. వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించడం కాదు, వారి స్వశక్తితో వారు నిలబడే అవకాశాల కల్పన ద్వారా వారిలో ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం కల్పించడమే సముచిత పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించి ఆదర్శవంతమైన సార్థక సేవా దృక్పథానికి బీజం వేశారు. అదే తరహాలో ప్రపంచ దేశాలన్నింటినీ ఆకట్టుకుని వికలాంగుల సేవా కేంద్రాలను నెలకొల్పారు. తన జీవితాన్ని అంధుల సేవకై స్వచ్ఛందంగా అర్పించుకుని అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి దాని నిధి సేకరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. భారీ స్థాయిలో నిధులు సేకరించి వికలాంగుల ఉద్ధరణకు వ్యయం చేశారు. ఆ సందర్భంలోనే 1955లో మన దేశానికి కూడా వచ్చారు.

అమెరికా, ఇంగ్లండ్, స్వీడన్ వంటి అనేక దేశాలలో ఈమె పేరు మీద సేవా కేంద్రాలు నెలకొల్పబడి ఈనాటికి కొనసాగుతున్నాయి. ద స్టోరీ ఆఫ్ ద డార్క్నెస్, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ వంటి రచనలు చేశారు. ఈమె జీవిత కథను ఆధారంగా చేసుకుని పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు కూడా రూపొందించారు. వాటికి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నారు. దీనితో పాటు ఇతర దేశాల నుండి కూడా అవార్డులు పొందారు. పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచస్థాయిలో పేరు పొంది రచయితగా వికలాంగుల సమస్యలను, స్త్రీ హక్కులను గూర్చి పత్రికలలో వ్యాసాలు వ్రాసి

వారి ప్రతినిధిగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన కెల్లర్ 1968 జూన్ 1న మరణించారు. వికలాంగుల మనోప్రపంచంలో శక్తివంతమైన వెలుగులు నింపి వారి ఆశాజ్యోతిగా, ఆత్మబంధువుగా, మనోధైర్యాన్ని నింపిన హెలెన్ కెల్లర్ మహిమాన్వితురాలు.

0: మీరు ఇంతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో అందుల ఆశాకిరణం హెలెన్ కెల్లర్ గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: ఎందరో మహానుభావులు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Thank you, Naresh. US-Iran meet put off over Lebanon clashes. Israel-Hezbollah agreed to a truce, but region on edge, is a top headline in the Times of India. Yogi vows strict action Ayodhya funds row. Bid to defame, says SIT will reveal the truth within 15 days. SP Congress spreading falsehoods is a top headline in the Asian Age. The Supreme Court has declared that every citizen has a fundamental right to walk on a demarcated footpath, holding that this right is primary and takes precedence over the movement of motorized vehicles, as it delivered a far-reaching judgment that could reshape urban planning and road design across the country, reports Hindustan Times. Delhi High Court upholds government order blocking Telegram to secure NEET retest. Government empowered to issue emergency blocking directions under IT Act, writes the Indian Express. In its editorial title, Trump's Versailles and a Chance for Peace, the Tribune writes that there is delicious irony in the fact that President Trump signed the Memorandum of Understanding with Iran at Versailles on June 17. The terms of Trump's surrender at Versailles are a far cry from the conditions that he had unilaterally set for the Iranians. Like the original Treaty of Versailles in June 1919, this one will have a profound psychological impact, not just on the US, but also on Israel, on the Gulf states, and indeed on Iran itself. And finally, an app, Abhigyan, has been launched that will soon enable police and agencies to carry out instant fingerprint-based verification of criminal records using scanners linked to a database of over 1.3 crore suspects and convicts, reports The Hindu. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. But now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu and Prime Minister Narendra Modi to inaugurate and lay foundation stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
3: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళా వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిని మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుంటారు.

యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశుసంపదతోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల

0: పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయ సేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలకార్మికులు కనిపిస్తే డయల్ 1098 గాని 1510 ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరంలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని 21 నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నంబరు 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే, కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. హలో,
2: నమస్తే మేడం.
1: హలో అండి.
2: హలో,
1: నమస్తే అండి.
2: హలో,
1: హలో,
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, నా మాటలు వినిపిస్తున్నాయా?
2: హలో,
1: హలో,
2: హలో. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: మేడం, మా పేరు సులా పవన్ కుమార్ మేడం.
1: పవన్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
2: మేడం, మేడం శాంతినగర్ గంగమ్మ దగ్గర నుంచి.
1: ఏ పాట వినిపించమంటారండి?
2: మేడం, సర్దార్ గబ్బర్ సింగ్ ఉందా మేడం?
1: సర్దార్ గబ్బర్ సింగ్ అండి, కొత్త సినిమా కదా ఇది?
2: కొత్త సినిమా ఏం కాదు మేడం, 5 ఇయర్స్ కింద.
1: సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ అండి?
2: సర్దార్ గబ్బర్ సింగ్.
1: ఓకే ఓకే, చూస్తానండి. ఏం చేస్తుంటారండి
2: మేడం? చేనేత కార్మికులు మేడం.
1: చేనేత కార్మికులు,
2: అవును మేడం.
1: సర్దార్ గబ్బర్ సింగ్ లేదండి. ఏమండి? సుస్వాగతమా? సుస్వాగతం చిత్రం నుండి ఏ పాట వినిపించమంటారండి? అబ్బో, తప్పకుండా వినిపిస్తామండి మరి మీకోసం ఆ పాట. మరి కోరే శ్రోతలు చెప్తారా
2: మేడం? వింటున్నారు
1: రేడియో శ్రోతలు అందరి కోసం.
2: అవును,
1: సుస్వాగతం చిత్తం నుండి ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి.
2: అవును.
1: మరి వ్యాపారం బాగుందా అండి, చీరల వ్యాపారము?
2: బిజినెస్ ఏం కాదు
1: అంటే, హోల్సేల్ గా షాప్స్ ఇస్తూ ఉంటారా?
2: అవును మేడం, వాళ్ళంతా మెటీరియల్ అంతా వాళ్ళు ఇస్తారు మేడం. మేము నేర్చిస్తాం మేడం, మాకు కూలీ మట్టి ఇస్తాం.
1: మీకు కూలీ మాత్రమే వస్తుంది?
2: అవును మేడం.

0: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: ఉన్నా మేడం గారు, సనప గ్రామం నుంచి బాగున్నారు మేడం గారు?
0: సనప నుంచి బాగున్నారండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు.
0: ఏ పాట వినిపించమంటారు?
1: శ్రీవారి ముచ్చట్లు మేడం గారు. సూర్యునికి ఒకటే హృదయము, మనిషికి ఒకటే హృదయం.
0: అంతే కదండి?
1: అంతే కరెక్ట్ మరి. ప్రతి జీవరాశికి ఒకటే కదా మేడం గారు? మనుషులకే కాదు,
0: మనిషి మనసే చాలా విశాలమైనది మరి.
1: అంటే దేవుడు ఒకటే, హృదయం ఒకటే.
0: ఓకే అండి, శ్రీవారి ముచ్చట్లు.
1: అవును మేడం గారు.
0: కోరుతున్న శ్రోతలు చెప్తారా అండి?
1: పుల్లన్న అలివేలి వీర మేడం గారు.
0: ఏం చేస్తుంటారండి?
1: ఫస్ట్ పోస్ట్ మీద రిటైర్ అయినా మేడం. పోస్ట్ ఈడిఎంసి బయట ఇయ్యగా తర్వాత బాబా షాప్స్ మంచి చెడ్డ ఆర్కెస్ట్రాకి పోయేది. ఇలాంటివి ఉన్నాయి మేడం గారు, మా వృత్తులు ఉన్నాయి మేడం గారు.
0: వింటున్నానండి, చూస్తున్నాను, మీ పాటనే వెతుకుతున్నాను.
1: సరే
0: ఉందండి, కాకపోతే ఖచ్చితంగా వినిపిస్తానండి. మరి విందామా మరి మీరు కోరిన పాట?
1: హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం గారు,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓ నమస్తే. ఓకే.

0: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. బబ్లు గారు బాగున్నారా?
1: ఎందుకు నా కాల్ చేసి తీసుకున్నా, నాకు యువత సినిమా నుంచి తోటికొకటి అమ్మాయి కాటిక కన్నల బుద్ధి హారతియాలి.
0: మొత్తం మీరే పాడేస్తారా, మాకేమన్నా అవకాశం ఇస్తారా? మరి
1: యువత, యువత సినిమా నాకు చాలా ఇష్టం. నిఖిల్ నిఖిల్ రాజ్ అంటే నాకు చాలా ఇష్టం.
0: నిఖిల్ అంటే బాగా ఇష్టం.
1: చాలా ఇష్టం అబ్బా, యువత. నేను యువతను కదా, నేను
0: కాబట్టి
1: నాకు యూత్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. యూత్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం.
0: ఇప్పుడు మాకు వచ్చిన కష్టం ఏంటంటే, మరి ఆ సాంగ్ ఆ చిత్రం ఉందా లేదా అని నేను వెతుకుతూ ఉన్నాను. మరి
1: చూడాలి, మరి చూడండి, చూడకపోతే ఎప్పుడు వేయరు ఈ పాట. ఎందుకు మీరు యువత సాంగ్
0: ఆ చిత్రం ఉండాలి కదండి, మరి మా దగ్గర అందుబాటులో యువరత్న ఉంది, యువ ఉంది. మరి మీరు యువకితకి సంబంధించి మంచిగా పాటలు ఇష్టం అంటున్నారుగా. యువత, యువత నుండి ఏ చిత్రం ఏ పాట వినిపించమంటారు బబ్లు గారు? పెళ్ళైందండి మీకు?
1: లేదండి,
0: పెళ్ళైందేమో. మరి మీ కాబోయే వారికి, మీ వారి, మీ శ్రీమతికి పాట అంకితం చేస్తున్నారేమో అనుకుంటున్నా. ఓకే, మరి కాబోయే శ్రీమతికి పాట అంకితం చేస్తారా? ఓకే, మరి మరి కోరి శ్రోతలు చెప్తారండి, మరి పేర్లు చెప్తారా? మీ ఫ్రెండ్స్ అందరి పేర్లు కూడా చెప్తే వినిపిస్తామండి. అందరు అమ్మాయిల పేర్లే మరి అయితే. ఓకే ఓకే బబ్లు గారు, మరి మీకోసం మీరు కోరిన ఈ పాట మీ ఫ్రెండ్స్ అందరి కోసం, మరి మీకోసం కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: सकता है तार टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: हेलो,
2: हेलो, नमस्ते मैडम।
1: నమస్తే అండి, అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
2: సోమందపల్లి
1: నుంచి మీ పేరండి?
2: నా పేరు కృష్ణయ్య మేడం.
1: కృష్ణయ్య గారు, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటారు?
2: సంబరం మేడం.
1: సంబరం నితింది కదండి మూవీ?
2: నితింది.
1: ఈ చిత్రం నుండి ఏ పాట కావాలండి?
2: అందుకే ఇలా గుండె లోపల అనే పాటలు.
1: ఎందుకే ఇలా గుండె లోపల? ఓకే అండి, మరి కోరే శ్రోతలు చెప్తారా అండి?
2: కృష్ణయ్య, లక్ష్మి, ప్రియాంక, స్పందన, లక్ష్మి నరసింహ మేడం.
1: ఏం చేస్తుంటారండి?
2: చేనేత కార్యం.
1: మీరు కూడా చేనేత కార్యం సోమందపల్లిలో ఉంటారు? ఓకే అండి, మరి మరి కోరిన పాట విందామా?
2: ఓకే మేడం.
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. మేడం
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మీ పేరు?
1: బాగున్నారు. మీరంతా బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీ పేరండి?
1: స్టాఫ్ అంతా బాగున్నారు మేడం.
0: అందరు బాగున్నారండి.
1: మేడం నేను అనంతపూర్ ఆదిత్య దగ్గర నుంచి చేస్తాను మేడం.
0: జబ్బార్ గారు?
1: జబ్బార్ మేడం. థ్యాంక్స్ మేడం కనుకున్నారు.
0: ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు మరి
1: మేడం? తోటరాముడు మేడం.
0: తోటరాముడు.
1: ఓ బంగారు రంగుల చిలక
0: పలక. మీరు చిత్రం పేరు చెప్పినప్పుడే ఈ పాట కోరుతారని అనుకున్నా.
1: లేదు మేడం, పాట రాని రోజుల మేడం వినక.
0: అవును, చాలా బాగుంటదండి పాట కదా.
1: బాగుంటారు మేడం. చల్ల మేడం ఇదో దాంట్లో.
0: మరి ఖచ్చితంగా వినిపిస్తాను మీరు కోరిన పాటని. కోరి శ్రోతలు చెప్తారా?
1: చెప్తాను మేడం.
0: చెప్పండి మరి.
1: జబ్బా, జమీలా, అప్సానా, షబానా, తన్వీర్ బాబా, షహీనా.
0: మరి మీరందరి కోసం మీరు కోరిన పాట వినేద్దామా మరి?
1: కాల్ చేసినందుకు
0: మీకు కూడా థ్యాంక్స్ అండి. మరి కాల్ చేసినందుకు కూడా ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ మేడం.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నెంబర్?
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు.
1: చేస్తాను, ఆర్బీఐ చెబుతుంది.
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే
1: అండి. చింతాభవాని గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏ పాట వినిపించమంటారు? నా పేరు కల్పన అండి. కలిసిందామ్రా. ఏం చేస్తున్నారండి మరి ఇవాళ? మీరు కూడా మగ్గమేస్తారా? బాగా జరుగుతుందండి మరి వ్యాపారం మీకు? ఈ మిషన్ మేడ్ పట్టు వచ్చినాక ఎక్కువ షాప్స్లో ఇవే అమ్ముడుపోతుంటాయి కదా, మరి ఈ చీరలు దానికి నేత చీరలకి బాగుంటుందా మరి వ్యాపారం?
2: తక్కువే మేడం, కూలికి నేస్తాం.
1: సరే, కోరే శ్రోతలు చెప్తారా అండి మరి? రేడియో వింటున్న మిత్రులందరి కోసం మరి మీరు కోరిన పాట విందామా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
2: ఓకే.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే
1: అండి. కోటంక నుండి చంద్రకళ గారు, బాగున్నారా? ఏ చిత్రం నుండి పాట కావాలండి? మరి
2: వెళ్ళాం చెప్తే వినాలి సినిమాలో పాట.
1: వింటారా మరి మీ ఆయన? మీ మాటే వింటారన్నమాట అయితే. పెళ్ళాం చెప్తే
2: వినాలి.
1: నేను బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: ఏం చేస్తున్నారు?
2: నేను మగ్గం చేస్తా మేడం.
1: ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మామూలుగా?
2: ఒక చీర వారం పడుతుంది మేడం.
1: వారం పడుతుందా?
2: పడుతుంది మేడం. మీ పేరు మేడం?
1: నా పేరు కల్పన అండి.
2: కల్పన.
1: పిల్లలు మరి స్కూల్కి వెళ్ళిపోయారా?
2: వెళ్ళిపోయారు మేడం.
1: బాగా ఇన్ని రోజులు ఇంట్లో ఉంటారుగా.
2: అవునవునవును.
1: ఇవ్వండి, పెళ్ళాం చెప్తే వినాలి లేదండి చిత్రం?
2: లేదా.
1: మీ ఆయన బుద్ధిగా వింటున్నారు కదా మరి మాట, వేరే సినిమా కోరుకోండి.
2: సర్లే మేడం, అది లేదా?
1: అది లేదండి.
2: ఆమెలో నింటూ మంచి పాట ఏంటి మేడం?
1: ఆమె
2: ఊహల పల్లకిలో అంటని.
1: మీరు పాట వేరే చెప్తున్నారు, చిత్రం వేరే చెప్తున్నారు.
2: అవునా? లేదు లేదు.
1: ఆలోచించుకుంటున్నారా ఏంటి ఇంతసేపు మరి చెప్తున్నారు? మరి మీకోసం నేనే ఒక మంచి పాట వినిపించేనా?
2: పల్లకిలో పెళ్లి కూతురు దాంట్లో చీర గొప్పతనం మేడం.
1: పల్లకిలో పెళ్లి కూతురు
2: చీరలోని గొప్పతనం పాట, అది పాట అంటే ఇష్టము.
1: చీరలు నేస్తుంటారు కదా మరి, చీరలోని గొప్పతనం మీరే చెప్పాలి మరి మాకు బాగా.
2: మళ్ళా చీరలోనే కదా అంతా ఉండేది మేడం.
1: ఒక చీర ఎన్ని రోజులు నేస్తారన్నది? 3 రోజులు పడుతుంది అండి.
2: ఒక వారం పడుతుంది.
1: ఒక వారం పడుతుంది. అబ్బో, నేతలోని చీరలోని గొప్పతనం మరి కోరినారు కదా, విందామా మరి? కోరి శ్రోతలు చెప్తారా?
2: రేడియో శ్రోతలు అందరి కోసం మేడం.
1: ఓకే అండి, మరి చంద్రకళ గారి తరపు నుంచి రేడియో శ్రోతలు అందరి కోసం విందాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మ

0: రాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై. హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే.
1: నమస్తే మేడం గారు, నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
0: శ్రీకాకుళం నుంచి. బాగున్నారండి? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నానండి.
0: ఏ పాట మరి?
1: నరసింహనాయుడు సినిమాలో
0: నరసింహనాయుడు.
1: అబ్బా అబ్బా నిజంగా బాగుంటుందండి.
0: బాలకృష్ణ గారి ఫ్యాన్ మీరు? నరసింహనాయుడు గారు. ఓకే అండి, మరి కోరే శ్రోతలు చెప్తారా?
1: బండారు తిరుమూర్తులు చెప్తారు, పాలం పోలయ్య గారు, పూజా ధనంజయ గారు, అందరి కోసం.
0: ఓకే, అందరి కోసం మరి మీరు కోరిన పాట విందామా మరి?
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: శుభోదయం, గుడ్ మార్నింగ్.
1: శుభోదయం, గుడ్ మార్నింగ్. మీకు కూడా బాగున్నారా? మీ పేరు?
0: బాగున్నా మేడం. రాధ.
1: రాధ గారు హైదరాబాద్ నుంచి?
0: కాదు మేడం, సివిఆర్ నగర్ అనంతపురం.
1: ఓకే ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
0: మేడం, నాలుగు స్తంభాలాట నుంచి.
1: నాలుగు స్తంభాలాట.
0: కులారాలి మధురసాగే పాట.
1: ఏం చేస్తుంటారండి? మీరేం చేస్తుంటారు?
0: హౌస్ వైఫ్ మేడం.
1: హౌస్ వైఫ్. నాలుగు స్తంభాలాట ఉందండి, చూస్తున్నాను, వేస్తాను తప్పకుండా మీకోసం ఈ పాట. అయిపోయినాయా మరి పనులన్నీ? పిల్లలు వెళ్ళిపోయారు బడికి?
0: లేదు మేడం, పాప మనవరాలు స్కూల్ వదిలిపెట్టడానికి వెళ్ళారు. మనం మిగతా మరలన్నీ ప్రిపేర్ చేయాలి.
1: మిగతా పనులన్నీ రెడీగా ఉంటాయి కదా, ఇంకా మరి
0: చేయాలి కదా మేడం వంట.
1: అవును,
0: పూజ
1: ఏమండి? మీ పాట చిక్కడం లేదు.
0: దొరకలేదా మేడం? అయితే ప్రేమాభిషేకంలో
1: చూస్తున్నా.
0: చూడండి చూడండి, ప్రేమాభిషేకమైనా పర్లేదు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్ధతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మోజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతిచ్చినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన ఉత్తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమ

0: రష్యాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కీ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదని, మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్ కు అవకాశం ఉంటుందన్నారు.
1: And the simple fact is that the only way the Iranians get any of those resources, not a single penny by the way from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
0: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని నబతియా జిల్లాలో IDF జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్దంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, యుద్ద పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మో జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని జీ7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ది చెందుతున్న ఏఐ సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ బాధ్యతాయుతమైన

0: సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేరముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మోజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఎప్పుడూ నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 FIFA ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రశ్రేణి జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్ శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం DV సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం.

0: కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: నైట్ కూడా ఇంకా బాగుంది. నైట్ ఆల్మోస్ట్ 10-11 ఆ టైం కనుకుంటా. చాలా బాగుంది, మంచి ఈదురు గాలులు, చాలా బాగుంది క్లైమేట్ అయితే. అది సంగతి. అండ్ ఇంకా ఇంకొక ఆన్సర్ వచ్చింది మనకి అనంతపురం నుంచి అనురాధ గారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ పంపించారు హాయ్ బ్రో అంటూ. హాయ్ మన్హర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నీకు కూడా. స్లోవేకియా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అండ్ ఇప్పుడు ఎవరు పంపించొద్దు, ఆన్సర్ నేను రివీల్ చేసేసాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ అనమాట. ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్న నిర్వహిస్తారు, సో ఏ డేట్న సెలబ్రేట్ చేస్తారు ఈ డేని తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ని ఏ డేట్న నిర్వహిస్తారో తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్.

హరిచరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆవార నుంచి ప్లే చేసాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. అండ్ మనము నామ హరివిల్లులో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ ను నిర్వహిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్, అయితే చూద్దాం రైట్ ఆర్ రాంగో. కనకారావు గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రైట్ ఆన్సర్ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు, సూపర్ హాయ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ రైట్ ఆన్సర్ అండ్ వావ్ సూపర్ పాట వినిపించారు, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే జైపాల్ రెడ్డి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అలాగే అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ తినండి సార్ పంపించాను అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తే చాలా డెలిషియస్గా ఉన్నాయి, బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10:20:30 స్టూడియోలో టైం. మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ జూన్ 12 అనమాట, అంటే రీసెంట్గానే ఈ డే అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026 ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? క్వశ్చన్ ఏంటి, ఎంత ఉంది అని అనుకుంటున్నారా, జాగ్రత్తగా వినండి. మెన్స్ అండర్ 18 మెన్స్ లో ఏషియా కప్ హాకీ 2026 అంటే ఈ ఇయర్ 2026 ఏషియా కప్ హాకీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? తెలిస్తే ఆన్సర్ 0866244888 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అక్కర్పాక నుండి రమా రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి జూన్ 12 అంటూ, అండ్ హాయ్ అంటూ సురేష్ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది. అండ్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ జూన్ 12 అంటూ, అది సంగతి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ హార్విల్లో నేను అడిగిన క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026 లో ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్ కదా, రీసెంట్ గా జరిగింది అడుగుతున్నాను. సో పాకిస్తాన్ అంటే అబ్దుల్ కలాం పెద్దపరం నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అక్కర్పాకు నుండి రమా రాంగ్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాలా నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ బి రాంబాబు గారు, కమలా మానస రచన వీళ్ళందరూ పంపించారు చిత్తూరు డిస్టిక్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూడో ప్రశ్నకు జవాబు అని అంటూ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, గుడ్ మార్నింగ్ రిష్భు, ఈ రోజు మీ ఓపెనింగే ఫుల్ వందే మాత్రం గీతంతో హై వోల్టేజ్ ఎనర్జీతో మొదలైంది, ఆ విన్ వెంటనే భక్తి గీతాల వందనం కొటేషన్తో కాఫీ టైం అద్భుతంగా సాగింది, అండ్ కొన్ని పనుల వల్ల తర్వాత వినలేకపోయాను, కానీ ఉదయాన్నే మీరు ఇచ్చిన అదిరిపోయే స్టార్టింగ్ కిక్ ఉంది చూసారా, అస్సలు అదిరిందయ్యా అంటూ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ శిశుల వేణుగోపాల్ దత్త గారు, అండ్ రైట్ ఆన్సర్, అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంగ్లాండ్ టీం అంట వెంకటాద్రి

0: భార్గవి రవి వీళ్ళందరూ పంపించారు చిత్తూరు నుంచి, బట్ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ నాకు తెలియదు, మేము మండే రోజున విజయవాడ వచ్చాము. అక్కడ బస్టాండ్ పక్కన కాళికామాత టెంపుల్ చాలా బాగుంది, నేను చాలాసార్లు విజయవాడ వెళ్ళాను కానీ ఎప్పుడూ చూడలేదు, బాగుంది టెంపుల్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు. సో చాలా బాగుంటుంది ఆ టెంపుల్, కాళికాదేవి గుడి చాలా చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అది సంగతి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ యునైటెడ్ స్టేట్స్ అంట, పెద్దపరం నుంచి అబ్దుల్ కలాం గారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ అక్కర్పాక నుంచి రమా, ఈసారి రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? జపాన్ అన్నమాట. సో జపాన్తో ఆడింది ఇండియా అండ్ ఛాంపియన్గా నిలిచింది. సో అది సంగతి. అండ్ 10:28:45 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులో. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడే కాదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూపీఐ తెలుసు కదా మనం, ఇంకా అసలు ఫోన్ ఆన్ చేస్తే అసలు క్యాష్ ఎవరు క్యారీ చేస్తున్నారు చెప్పండి, అందరూ కూడా ఫోన్ పట్టుకుని యూపీఐ. సో యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైంది, యాక్చువల్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు? 0866-24888-14 డేట్ కాదు ఇది, ఇది నెంబర్. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అనేది వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి, హే అమాయిక. సో ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నాకైతే యూపీఐ ఏ డేట్న ఇండియాలో స్టార్ట్ అయిందో తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వింటూ స్టే ట్యూన్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
8: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
7: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: యూపీఐ అనేది ఇండియాలో మన ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైందని చెప్పి క్వశ్చన్ అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాకు నుండి రమా రాంగ్ ఆన్సర్ కదా, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెదపరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మల్లికార్జున్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే ఇయర్ అయితే రైటే, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమాంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వెంకటాద్రి భార్గవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్మండేర్ చిత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ సూపర్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ మీ సింగింగ్ బాగుంది సార్, లతా ఉయ్యూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ కదా, అలాగే నెక్స్ట్ 3-4 మంత్స్ అంట, ఏంటది ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ పైలట్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, సో అప్రాక్సిమేట్గా రైట్ ఆన్సరే అది. అండ్ జీకే నాలెడ్జ్ అంత లేదు, ఓకే బంగారం మూవీ సాంగ్స్ సూపర్ సూపర్, కానీ బంగారం మనకు అందనంత ఎత్తుకు వెళ్ళింది, చూడడమే కానీ కొనేది లేదు, అయినా మనకెందుకు మనమే బంగారం కదా అంట సుధా కొత్తగూడెం నుంచి. సో అది పాజిటివిటీ అంటే అదన్నమాట, అలా ఉండాలి, మనమే బంగారం. నిజంగా చెప్పాలంటే మనకు మనమే బంగారం. పొద్దున అందుకే ఒక బ్యూటిఫుల్ కోట్ కూడా చెప్పాను, అంటే సంతోషంగా మనం ఉండాలి, కానీ మనం సంతోషంగా అంటే మనం ఉండడానికి, మనం హ్యాపీగా ఉండడానికి ఖర్చు ఏమి అవసరం లేదు, కానీ మన హ్యాపీనెస్ని బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రం ఖర్చు అవసరం అన్నమాట. ఆ అనవసరపు ఖర్చు మనకు అవసరమా చెప్పండి, కాబట్టి మనం హ్యాపీగా ఉంటే చాలు. సో బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అందరూ కూడా ఇలాగే. సో 10:40:20 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్, యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్ని స్టార్ట్ అయిందని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 2000 రైట్ ఆన్సర్ పంపించారు. ఏంటా రైట్ ఆన్సర్ అంటే April 11, 2016, 2016 April 11 ఈ యూపీఐ అనేది ఇండియాలో స్టార్ట్ అయిందన్నమాట. సో అది సంగతి. ఈరోజు హరివిల్లు మీ అందరూ ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను, నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అదేంటి ఇంకా టైం ఉంది కదా అనుకోద్దు, ఎందుకంటే మరికొద్దిసేపట్లో. సో ఎగ్జాక్ట్గా 10:45 షుగర్ వ్యాధి గురించి అవగాహన స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడు సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? సో నెక్స్ట్ సండే కలుద్దాం, ఓకేనా? 28 ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు కానీ 28 అనుకుంటా. సండే సాయంత్రం 5 గంటలకు కలుద్దాం, అప్పటి వరకు ఈలోపు గ్యాప్లో మీరేమైనా గట్టిగా కోరుకుంటే కలుద్దాం, లేదంటే మాత్రం సండేనే కలుద్దాం. హలో క్రిష్, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ అమ్మగారి అడిగామని చెప్ప, ఓకే అమ్మగారిని అడిగామని చెప్పాలా? మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10:41:32 స్టూడియోలో టైం, బై బై చెప్పేసే టైం వచ్చేసింది. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. వర్షాలైనా, ఐ మీన్ ఎండలైనా, ఏదైనా అతి ప్రమాదమే కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సో అదండి మరి సంగతి. బ్యూటిఫుల్ సాంగ్, యాక్చువల్గా ఇలాంటి కొన్ని సాంగ్స్ అన్ని కూడా మనం చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైక్ మీద అలా వెళ్తూ వింటూ ఉంటే ఉంటుంది, సూపర్ అబ్బా. నా ఎక్స్పీరియన్స్ కూడా అదే యాక్చువల్గా. ఈ సాంగ్ ఫస్ట్ ఓకే బంగారంలో వింటున్నప్పుడు, ఐ థింక్ 2015 అనుకుంటా, ఫస్ట్ టైం విన్నప్పుడు బైక్ మీద వెళ్తున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, వాటి ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు, అసలు రెహమాన్ కదా అని అనిపించింది. అది సంగతి. అండ్ ఏప్రిల్ ఓకే, చెల్లపండి నుంచి మోనిషా కాదు, చెల్లపండి అండ్ మోనిషా పంపించారు మధురై తమిళనాడు నుంచి నేను అడిగిన క్వశ్చన్కి.

0: विविध भारती FM 101.3। షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504064747.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటా ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మన అందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి, డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతుంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరు వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క HbA1c 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం.

అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో, ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు షుగర్ రాదు అనే ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైనా ఒక పర్సన్ను చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే, అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడము, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే PCOS అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్రొస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి, దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే, మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే, హోమా IR అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా IR గురించి మాట్లాడదామండి. సో హోమా IR అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో హోమా IR టెస్ట్ వచ్చేసి, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో
అది ఎలా అంటే, అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమాయర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమాయర్ని. సో మీరు ఎవరైతే హోమాయర్ చెక్ చేయించు

0: అది లెస్ దెన్ వన్ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4 to 5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి, వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలామందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిధం బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారి గట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2 to 3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 దాటినటువంటి వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి, లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్ అధిక కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504746.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జన్మదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్టపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,016 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బంగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. 18,880 కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ 23వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9,44,00,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదాపడ్డాయి. యుద్దాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్ టెహ్రాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ హెజ్బుల్లా గురువారం రాత్రి పరస్పరం దాడులు చేసుకోవడమే దీని కారణంగా తెలుస్తోంది. మరోవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదని, రాబోయే రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతల సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. నీట్ యూజీ 2026 రీటెస్ట్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ని నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 78279808 ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నెంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ తెలిపింది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:07 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఏంటి సంగతులు ఎలా ఉన్నారు? చాలా చాలా చాలా బ్రేక్ వచ్చేసింది, బట్ ఈ బ్రేక్ ఇంకా రాదనే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో మరి ఈ రోజు వచ్చేసాను కాబట్టి చాలా కబుర్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి ఇయర్ కొత్త కథలు, కొత్త రికార్డులు, కొత్త సర్ప్రైజ్లు, కొత్త కొత్త కాంబినేషన్స్ కదా. మరి ఈ సినిమా చేసే మ్యాజిక్ చాలా ఉంది అండ్ సిల్వర్ స్క్రీన్ మీద అయితే చాలా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి కొత్త కొత్త కాంబినేషన్స్తో. మాట్లాడుకుందాం, చాలా కబుర్లు ఉన్నాయన్నమాట. బట్ మీరేం చేయాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీకోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి రమణ గోగుల లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:22 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ బర్త్డే నవీన్ త్రిమూర్తులు సినిమా, సంగీతం శ్రీనివాసరావు గారి సంగీతం సినిమా, సమంత మా ఇంటి బంగారం సినిమా సిల్వర్ స్క్రీన్ లో హల్చల్ చేస్తున్నాయి కదా. అండ్ వీటితో పాటు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి ఇంకా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. అసలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తేజ సజ్జా మూవీస్ గురించి అనమాట. మరి హనుమాన్ అండ్ మీరా సినిమాల తర్వాత తను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇదే కదా ఫ్యాన్స్ డౌట్. బట్ ఒకటి కాదు రెండు సినిమాలు రెడీ అయిపోతున్నాయి మన తేజ సజ్జావి. అవి కూడా సీక్వెల్స్ అనమాట, జాంబిరెడ్డి 2 అండ్ మిరాయి 2. ఆల్రెడీ మిరాయి 2లో ఒక కీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసారట. అండ్ ఆల్సో ఇంకో పక్కన జాంబిరెడ్డి 2 కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఒక బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి మూవీ నుంచి లేడీ లక్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జాంబిరెడ్డి పార్ట్ వన్ తీసిన ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డి 2 కి జస్ట్ స్టోరీ మాత్రమే ఇచ్చారు. ఒక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు సినిమాని. మరి 2027 లో ఒక చిన్న గ్యాప్ తో రెండు సినిమాలు రిలీజ్ అయిపోతాయి. అదే మ్యాటర్ బాగుంది కదా. సో తేజ సజ్జ సినిమా సంగతి అది, అండ్ అది పక్కన పెట్టేస్తే గోపీచంద్ మలినేని అండ్ బాలయ్య గారి మూవీ NBK 111 లో, అంటే 111వ సినిమాలో మన బాలయ్య గారి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయిపోయింది. మరి నిన్న తన బర్త్డే కాబట్టి లుక్ కూడా రిలీజ్ చేసేసారు సినిమా నుంచి. చాలా స్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనిపించింది నాకు. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి కూడా ఆల్రెడీ హిట్ అయిపోయింది, మరి ఇది కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తుందని అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టు నాకు తెలిసిపోయింది. అది మ్యాటర్ అది పక్కన పెట్టేస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం కొంచెం రూట్ మారుస్తున్నారని వినపడుతోంది. టీ టౌన్ లో టాక్ అనమాట. మరి ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిపోయే సీన్ కి ఇంట్రడక్షన్ సాంగ్ ఉండబోతోంది. సో సూపర్ కదా. సో మరి పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కొరియన్ మూవీ లవర్స్ కి బాగా నచ్చుతుందట. మరి మన సంగతి ఏమిటో సరే చూద్దాం. ఒక పెద్ద బడ్జెట్ తో ఛత్రపతి శివాజీ సినిమా ఒకటి రెడీ అయిపోతుంది. సెన్సేషనల్ హీరో యాక్ట్ చేయబోతున్నారు. ఎవరా హీరో అనేది మీరు ఆలోచిస్తుండండి, నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిర్చి సినిమా నుంచి బిగ్ గర్ల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. జస్ప్రీత్ జాజ్ అండ్ సుచిత్ర పాడిన పాట, రామజోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఎంజాయ్ లిజనింగ్ విత్ భారతి FM 101.3.

సామి శివరిగమన మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. 11:40 అయిపోయింది మన టైమ్. అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి, నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి కాంతారా అండ్ కాంతారా 2 మూవీస్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ పవర్ ఏంటో మన అందరికీ తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఆయన ఒక అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమానే ఛత్రపతి శివాజీ ద ప్రైడ్ ఆఫ్ భారత్ అనమాట. ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది త్వరలో. ఒక పెద్ద బడ్జెట్తో 2 పార్ట్లుగా ఈ సినిమాని తీసి ఒక పార్ట్నేమో 2028లో రిలీజ్ చేస్తారు అండ్ ఇంకో పార్ట్ని 2029లో రిలీజ్ చేస్తారట. అది మ్యాటర్. సో ప్రస్తుతానికైతే జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. అండ్ ఆ తర్వాత మహారాష్ట్రలో శివాజీ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అద్భుతమైన కదా న్యూస్. మరి ఒక రేంజ్ లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. అండ్ నెక్స్ట్ అమరన్ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఓం అనే సినిమా తీస్తున్నారు. అందులో ధనుష్ హీరో, మమ్ముట్టి కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు డాన్సింగ్ క్వీన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఎవరో ఇద్దరు ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తారు. రైట్ నౌ మీ అందరి కోసం బింబిసార సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: గోపసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో అరుణ్ గోపన్ పాడిన సాంగ్ అయితే వినేశారు నిన్ను కోరే సినిమా నుంచి. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంతకీ ధనుష్ ఓం సినిమాలో యాక్ట్ చేస్తున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? ఇదే కదా మన క్వశ్చన్ మార్క్. సో ఇంతకు ఎవరంటే వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ శ్రీలీల అనమాట. ఇద్దరు కూడా డాన్సింగ్ క్వీన్సే, అసలు అద్దరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ధనుష్ కాంబినేషన్ లో వీళ్ళిద్దరు కనబడిపోతున్నారు అనమాట ఓం సినిమాలో. సరే ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారట. అక్టోబర్ 16 ని సినిమా రిలీజ్ కాబోతోంది, అది మ్యాటర్. ప్రస్తుతానికైతే ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉందని టాక్ అయితే వినిపిస్తోంది, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కల్కి 2 మూవీ నుంచి కూడా ఒక అద్దరిపోయే అప్డేట్ ఉంది, అదేంటో నేను బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: with Bharti FM 101.3.
1: ఎస్ 11:51 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్లో టైం. మరి కల్కి 2 సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆ సినిమాలో ఉన్న ఒక్కొక్క మేజర్ క్యారెక్టర్ గురించి ఒక గంట సేపు సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయబోతున్నట్ట. అసలు ఇది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అండ్ ఇక మీద జరుగుతుందో లేదో కూడా తెలియదు. సూపర్ అప్డేట్ కదా ఇది. అండ్ ఇంకో విషయం, అసలు ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా చాలా డీటెయిల్స్ ఆ 1 అవర్ చూపించబోతున్నారట. సో మరి ఎన్ని ఎన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తారో ఏంటో చూడాలి. అండ్ పార్ట్ 2లో కూడా అదిరిపోయే క్యామియోలు ఏమన్నా ఉన్నాయంటారా, మరి అవన్నీ అలాంటివన్నీ కూడా సర్ప్రైజ్లండి. అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఇందులో ఓన్లీ మేజర్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. సో అది మ్యాటర్. ఇంకా మనం ఏంటంటే కొన్ని ఇమాజినేషన్స్ చేసుకుంటూ అలా వెయిట్ చేస్తూ ఉండటమే సినిమా కోసం, అంతే కదా. అవి వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం జూనియర్ సినిమా నుంచి వైరల్ వయ్యారు సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

Yes, మర్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ అండ్ సమీర భరద్వాజ్ పాడిన పాట. లవ్లీ లవ్లీ సాంగ్, కిలాడి సినిమా నుంచి అనమాట. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే, మాస్ మహారాజ్ రవితేజ్ షూటింగ్ షెడ్యూల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయిపోయినాయి. ఎందుకంటే

పుష్ప 2 సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో శ్రేయా ఘోషల్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు మనం గత 12 ఏళ్లలో అంటే 2014 నుంచి 2026 వరకు మన దేశం సాధించిన విజయాలు, అభివృద్ధి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. యాక్చువల్గా అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, హెల్త్, ఆరోగ్యం, వ్యవసాయం, అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం, ఇలా ఎన్నో రంగాల్లో ఎలా మారిందో మనం మాట్లాడుకోవాలి. అంటే 2014 ముందు మనకి చాలామంది దగ్గర బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండేవి కావు. గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు ఏమైనా పొందాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట. అప్పుడు వచ్చిందే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీని ద్వారా చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో డైరెక్ట్గా గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి వాళ్ళ అకౌంట్స్కి. అలాగే సబ్సిడీస్ కూడా డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అనేవి బాగా పెరిగాయి ఈ ఏళ్లలో. అండ్ ఇదంతా జన్ధన్ స్కీమ్ వల్లే. తర్వాత వచ్చిన యూపీఐ పేమెంట్స్, ఇదైతే ఒక రివల్యూషన్ అనే చెప్పాలి. సో యాక్చువల్గా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి విత్ ఇన్ సెకండ్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసే డిజిటల్ పేమెంట్ సిస్టమ్. 2016లో యూపీఐ లాంచ్ అయిన తర్వాత మన రోజువారీ చెల్లింపుల్లో చాలా మార్పు వచ్చేసింది. టీ స్టాల్లో టీ తాగినా, 10 రూపాయల పూలు కొనుక్కున్నా, ఆటో ఎక్కినా, మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్ బిల్ కట్టినా, ఒక చిన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు పేమెంట్ అయిపోయినట్టే కదా. సో 24/7 సర్వీస్ అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సెకండ్స్లో డబ్బులు పంపచ్చు, తీసుకోవచ్చు. అసలు ఊహించామా మనం ఇలాంటి ఒక రోజు వస్తుంది చూస్తాము అని చెప్పేసి. గర్వపడాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రపంచంలో ఉన్న చాలా లీడింగ్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఒక్కటనమాట. అది మ్యాటర్. సో ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం తప్పకుండా. బట్ రైట్ నౌ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వరకుప్పల యాదగిరి గారి లిరిక్, రేస్ గుర్రం సినిమా నుంచి లవ్లీ సాంగ్. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

అత్తారింటికి దారేది మూవీ నుంచి సాంగ్ వినేశారు. 12:24 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి యాక్చువల్గా అండి, మన ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కొన్నేళ్లగా మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గత 12 ఏళ్లలో, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు అనమాట. సో మరి నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో స్టార్ట్ అయింది. మరి దీనిలో భాగంగా ఎన్నో టాయిలెట్స్ నిర్మించారు, శుభ్రత మీద అవేర్నెస్ కల్పించారు, బహిరంగ మల విసర్జన్ లాంటివి వాటిని దాదాపుగా తగ్గించారు. కొన్ని మారుమూల గ్రామాల్లో పరిశుభ్రతకి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అండ్ తర్వాత ఇండియాని బెటర్ ఇండియాగా, స్వచ్ఛ భారత్గా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద లక్షల కుటుంబాలకి కొత్త ఇళ్ళు అనే కలని నిజం చేయడం కూడా జరిగింది. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైంది. దాన్ని గుర్తిస్తూ వచ్చిన అద్భుతమైన స్కీమ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. బట్ రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విశాల్ మిశ్రా పాడిన పాట, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్, దాకు మహారాజ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మరి స్టూడియోలో టైం 12:29 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ గా 12:30 కి తెలుగులో వార్తలు వచ్చేస్తే హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल शाखा मंत्री किशन रेड्डी మాట్లాడుతూ భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువుతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటలు

0: ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
1: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3 చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం

చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: റേഡിയോ വിവിധ ഭാരതി FM 101.3.
1: Yes, welcome back to Meeku Telsa and this is RJ Shruti. Ee roju manu ee program lo 12 years of government achievements and milestones gurinchi maatladukuntunnam kada. Actually gandi neeti kashtalu antu untaru and of course veeti gurinchi manalo chaala mandiki teliyakapochu kaani okka roju మన ఇంట్లో కనుక పంపులు ఆగిపోయాయి అనుకోండి, అసలు ఊహించండి ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ అలా ఒక్కరోజు కాదు, ఒక్క వారం కాదు, నెలల తరపడి, సంవత్సరాల తరపడి కొన్ని మారుమూల గ్రామాలు నీటి కష్టాలు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ల కోసమే జల్ జీవన్ మెషిన్ స్కీమ్ అనేది వచ్చిందనమాట. దీని ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనే అందించాలనే లక్ష్యంతో పని జరుగుతూ ఉంటుంది. ఎంతోమందికి, ఎన్నో కుటుంబాలకి ట్యాప్ వాటర్ వచ్చింది. దానివల్ల దూరం నుంచి నీళ్లు మోసుకునే పని కూడా తప్పింది. క్లీన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అంతే కదా. సో ఇది ఒక మేజర్ థింగ్ అని చెప్పచ్చు. కొన్నేళ్లుగా మనకి మన ఇండియాలో జరిగింది అండ్ యాక్చువల్గా ఒక మేజర్ మైల్ స్టోన్ ఇది మనకి, మన ఇండియాకి స్పెషల్గా. అండ్ ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది ఆయుష్మాన్ భారత్, పేద కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందించే లక్ష్యంగా వచ్చిన స్కీమ్. అది మాత్రమే కాదు, హెల్త్ విషయంలో మన ఇండియా ఎన్నో అచీవ్ చేసింది ఈ మధ్యకాలంలో. కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, మెడికల్ కాలేజెస్ పెరిగాయి, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం. అండ్ ఆ టైంలో లార్జ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది అండ్ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అండ్ ఆరోగ్య మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఆరోగ్యం రంగంలో పెద్ద పెద్ద మార్పులే వచ్చాయి అండ్ ఇంకా చాలా జరిగాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నా కేజే యశ్దాస్ గారు పాడిన సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యార్ రహమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్, భారతీయుడు సినిమా నుంచి లవ్లీ సాంగ్, భువన చంద్ర గారి లిరిక్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:48 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మనం, మీకు తెలుసా టైం. సో మరి ముఖ్యంగా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన దేశానికి వెన్నెముక రైతు గురించి. మనకి అన్నం పెట్టే రైతు, ఆ రైతు ఆనందంగా ఉంటే దేశం బాగున్నట్లే అంటారు. అందుకే అలాంటి ఒక రైతు కోసం ఆర్థిక సహాయం అందించడం కోసం పిఎం కిసాన్ అనేది స్టార్ట్ అయింది. అది మాత్రమే కాదండి, అండ్ ఇప్పుడున్న టెక్నాలజీని వ్యవసాయానికి జోడిస్తూ ఎన్నో డిజిటల్ సర్వీసెస్ వచ్చాయి రైతుల కోసం. సాయిల్ హెల్త్ కార్డ్స్ అని, ఇరిగేషన్ ఇంప్రూవ్మెంట్స్ అని, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయన్నమాట ఈ స్కీమ్లో భాగంగా. నెక్స్ట్, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రోజువారీ జీవితానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్, త్రాగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్, ఇవన్నీ వస్తాయి దాంట్లో భాగంగా. సో మీకు విషయం తెలుసా, ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది చూడాలి అంటే ఆ దేశం మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి అంటారట. సో మరి ఇక కొన్నేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ వచ్చిందని చెప్పాలి మన ఇండియాలో. ఎన్నో నేషనల్ హైవేస్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి, వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చాయి, అండ్ ఎన్నో స్టేషన్స్ మోడర్నైజ్ అయిపోయాయి. ఎన్నో ప్రాంతాలకి మనకి కనెక్టివిటీ పెరిగింది. ఎన్నో సిటీస్లో మెట్రో సర్వీసెస్ ఎక్స్పాండ్ అయ్యాయి. మౌలిక సదుపాయాలు

అనేవి మన అభివృద్ధికి మార్గాలుగా మారాయి ఈ 12 ఏళ్లలో. ఇక మన దేశం సాధించిన విజయాల్లో స్పేస్ అచీవ్మెంట్స్ మనం స్పెషల్గా మెన్షన్ చేసి తీరాలి. చంద్రుడి దక్షిణ ధృవ భాగంలో మన దేశం అడుగు పెట్టింది చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా. ఇక ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుని స్టడీ చేయడం కూడా స్టార్ట్ అయిందన్నమాట. సో వీటి వల్ల సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో మన ఇండియా క్యాపబిలిటీ ఏంటనేది ప్రపంచానికి తెలిసింది కదా. సో మరి నెక్స్ట్ మన స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బందోబస్త్ మూవీ నుంచి. నిఖిత పాడిన పాట, ఎంజాయ్ లిస్నింగ్.

హారిస్ జ్యూరియాస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ అయితే వినేసారు. 12:54 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన టైం, మీకు తెలిసే టైం. సో యాక్చువల్గా అండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే క్రికెట్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఒలింపిక్స్ నుంచి చెస్ వరకు, బ్యాడ్మింటన్ నుంచి అథ్లెటిక్స్ వరకు మన ఇండియన్ ప్లేయర్స్ వరల్డ్ స్టేజ్లో వాళ్ళ టాలెంట్ని చూపించారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో అచీవ్ చేశాం మనం. ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ లాంటి కాంపిటీషన్స్లో మన ఇండియా అత్యధిక పథకాలు అందుకుంది. గోల్డ్ మెడల్స్తో మన ఇండియన్ అథ్లెట్స్ హిస్టరీ క్రియేట్ చేశారు.

ఇండియన్ యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ అయితే వరల్డ్ చెస్ లో వాళ్ళ మార్క్ క్రియేట్ చేశారు. మన ప్లేయర్స్ ఇంకా బాగా రాణించటానికి వాళ్ళ కోసం అండ్ స్పెషల్లీ స్పోర్ట్స్ లవర్స్ కోసం కొత్త కొత్త స్టేడియంస్ వచ్చాయి, కొత్త ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి. ఇంకా మంచి విషయం ఏంటో తెలుసా, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోంచి కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ని బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంతో మన ఇండియా స్పోర్ట్స్ వైపు కూడా ధైర్యంగా అడుగులు వేయటం స్టార్ట్ చేసింది 12 ఏళ్లలో. అది మ్యాటర్. సో ఇలా మన ఇండియా సక్సెస్ఫుల్గా ఎన్నో అచీవ్ చేసింది. అఫ్కోర్స్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక దేశం అభివృద్ధి అంటే అండి ఒక్క రోజులో అయిపోతుందా? లేదు కదా. గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులతో పాటు కొన్ని లక్షల మంది చేసే ప్రయత్నం, కొన్ని కోట్ల మంది నుంచి వచ్చే సహకారం కూడా ఉండాలి. దాంతోపాటు నిరంతరం చేసే కృషి ఉండాలి. సో ఇవన్నీ కలిసి చేసే ఒక ప్రయాణమే అభివృద్ధి అంటే. మరి అలాంటి ఒక జర్నీదే మన ఇండియాది కూడా. సో ఇది ఇంకా అందంగా ఇలాగే కంటిన్యూ అవ్వాలి విజయ పతాకం వైపు అంటే మనలో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. సో అది ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళిపోదాం. బట్ రైట్ నో మీ అందరి కోసం సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్, సూర్య, సంతోష్ అండ్ దీప్తి పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామజోగి శాస్త్రి గారి లిరిక్ సుప్రీం సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నీట్ యూజీ పునఃపరీక్షకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ అభ్యర్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎన్టీఏ సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు పేర్కొంది. సదరు అభ్యర్థికి నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించనున్నట్లు తెలిపింది. కాగా అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎన్టీఏ అభ్యర్థులకు సూచించింది. పశ్చిమాసియాలో శాంతి దిశగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు డ్రోన్లతో జరిపిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ భీకర దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తెల్లవారుజామున కూడా బాంబుల వర్షం కొనసాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముని చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నగరంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత రాత్రి మచిలీపట్నంలో భారీ వర్షానికి జలమయమైన బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి నీరు బయటకు వెళ్లేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో మచిలీపట్నం బస్టాండ్ ప్రాంతాన్ని ముంపుకు గురికాకుండా సీసీ రోడ్ల నిర్మాణం, బస్టాండ్ ముఖద్వారం పరిసరాలలో గ్రీనరీ ఏర్పాటు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేషన్ను సిద్ధం చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులలో 80 బస్సులు మచిలీపట్నానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై, అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో హైతీపై, పరాగ్వే 1-0 గోల్స్ తేడాతో తుర్కీయపై విజయం సాధించాయి. భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో నేడు 3వ వన్డే మ్యాచ్ ఆడనుంది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఈ మ్యాచ్కు భారత జట్టు సిద్ధమైంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: Bharti FM 101.3.
1: ఎస్ మన స్టూడియోలో టైం 1:05 PM అయిపోయింది. సో మనమింటిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. చిన్న చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద ఆవిష్కరణలుగా మారిపోతాయి. చిన్న ఐడియానే కొన్నిసార్లు కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. దానే కదా ఇన్నోవేషన్ అంటారు. కానీ ఇన్నోవేషన్ అంటే అండి చాలామంది చాలా ఖరీదైన టెక్నాలజీ అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం ఇవాటి ధీరా టీమ్ గురించి మీరు విని తీరాల్సిందే. సో ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ ఒకటి ఉందన్నమాట. సో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం ఇవాళ షోలో. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ అంటే ఇదేరా సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెల్ గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
1: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈజ్ అవర్ గిఫ్ట్.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
2: మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
0: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్ట్రంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు.

0: చేనేత వస్త్రాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: అధికారికంగా పనులు నిర్వహించడానికి శాస్త్ర బ్రేటరింగ్ కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా, దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14 కోట్ల 3 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవాళ భవన నిర్మాణం పూర్తి చేశాం. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే.
0: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా ప్రశ్నపత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశాలు జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
2: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ 2 ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. 1 ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి 8 ఎకరాలు ఉంటాయి, 8 ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం వింటారు.
8: ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం ఎవరిని చూసినా పోషకాహార లోపమని. అసలు ఆరోగ్యానికి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, అసలు పోషకాహారం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ మన స్టూడియోస్కి వచ్చున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ గుమ్మా లీలా సుష్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
9: నమస్తే అండి.
8: పోషకాహారం అంటే ఏంటి?
9: శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు ముఖ్యమైనవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా సమతుల్యంగా తీసుకోవడాన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ముడిసరుకులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచబడినవి అయి ఆరోగ్యకరమైన పరిసరాల్లో వండినవి అయితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
8: అసలు 5 రకాల ముఖ్య పోషకాలు అంటే ఏమిటో వివరిస్తారా?
9: వీటిని మన చేతికి ఉన్న 5 వేళ్లగా వివరించుకోవచ్చు. మొదటిది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రెండవది ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, మూడవది ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థాలు. ఈ మూడిటిని కలిపి మ్యాక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. నాలుగవది విటమిన్స్, 5వది మినరల్స్. ఈ రెండిటిని కలిపి మైక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సరిపడా సమపాళ్లలో ఉంటేనే దానినే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అని చెప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకు

0: తీసుకోవడం వలన అన్ని పోషకాలు లభించి రోగనిరోధక శక్తి పెరిగి తద్వారంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
1: మనం తరచుగా వింటూ ఉంటాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని. ఇప్పుడు అందులో చిన్నపిల్లలు ముఖ్యంగా యువతలో ఈ కార్బోహైడ్రేట్స్ లోపం అనేది కనిపిస్తుంది. ఎవరిని చూసినా అసలు అవి తింటే బరువు పెరిగిపోతా ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవే మానవ శరీరానికి ప్రధాన పోషకాలు. ఒక బండికి పెట్రోల్ ఎలాంటిదో మానవ శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అంతే అవసరం. కానీ వీటిని గురించి భయపడటం చాలా బాధాకరం. అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ తినొచ్చా, మరి బరువు ఎలా తగ్గుతామని సరైన అవగాహన లేక భయపడుతున్నారు. శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనమే ఈ పిండి పదార్థాలు. మనిషి శరీరంలో జరిగే ఎన్నో ప్రధానమైన పనులకు ఇవి అవసరం. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలు అనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి

0: ధనమే ఈ పిండి పదార్థాలు. మనిషి శరీరంలో జరిగే ఎన్నో ప్రధానమైన పనులకు ఇవి అవసరం. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలు అనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి మలినాలను బయటకి పంపి మలబద్ధకం కూడా లేకుండా చేస్తాయి. వీటిలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. ప్రతి మానవ శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలయ్యి మన శరీర కణాలను అవి నాశనం చేసి రకరకాల అనారోగ్యాలకి మనం గురవటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వలన ఈ అనారోగ్యాలకు దారి తీయకుండా కాపాడే యాంటీ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఎముకలు గట్టిగా బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి శరీరంలోకి ఇంకడానికి కూడా ఇవి కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చెడు కొవ్వులు కరిగేందుకు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి పదార్థాలు ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు అడిగినట్లు బరువు తగ్గడానికి చూసేవాళ్ళు కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం, అంటే ఫ్యాట్స్ కరిగి వాటిని శరీరానికి కావలసిన శక్తిగా మార్చుకునేందుకు సాధ్యపడదు. కనుక కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, అంటే ఇవి తీసుకోవడం వలన మన రక్తంలోకి గ్లూకోజ్ అనేది త్వరగా విడుదలవుతుంది. రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి పీచుతో కూడినవని చెప్పాలి. ఇవి తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది రక్తంలోకి నిదానంగా విడుదలవుతుంది, కనుక బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, పొట్టుతో కూడిన గోధుమల్లో లభిస్తాయి.
1: అంటే ఇప్పుడు పీచు పదార్థంతో కూడిన పిండి పదార్థాలు వీటిల్లో ఉంటాయి అన్నమాట.
0: అవునండి, ఇవి తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్యాలకి గురి అవ్వటం జరగదు. ఇంకా మంచి విధంగా అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అనేది సాధ్యపడుతుంది.
1: అలాగే ఇప్పుడు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వీటి వల్ల మన శరీరానికి అసలు ఉపయోగం ఏంటి?
0: ప్రోటీన్స్ ని మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. శరీరంలో కణాలు అంటే మన సెల్స్ మరియు కణజాలాలు అంటే టిష్యూస్ కూడా సరిగ్గా పనిచేయడానికి ఈ మాంసకృతులు అనేవి ఎంతో అవసరం. ముఖ్యంగా మన శరీరంలో జరిగే అనేక రకాల రిపేర్ ప్రాసెస్లకి ఈ మాంసకృతులు అనేవి ఎంతగానో అవసరం. జుట్టు, ఎముకలు, గోళ్ళు, నోటిలోని పళ్ళు ఇవన్నీ కూడా గట్టిగా ఉండటానికి, మనకి జుట్టు రాలిపోతున్నా, గోళ్ళు ఊడిపోతున్నా తిరిగి కొత్తవి ఉత్పత్తి అవ్వటానికి ఈ మాంసకృతులు అన్నవి మన ఆహారంలో లేకపోతే అది జరగదు.
1: పిల్లలు ఎవరిని చూసినా ఇవాళ రోజుల్లో మాకు జుట్టు ఊడిపోతుందండి, జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. అంటే వాళ్ళలో ఏంటంటే ఫిజికల్ గా లోపల వాళ్ళ ఇన్ బాడీలో ఉన్నది ఏంటంటే మాంసకృతులు లోపించడం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం సమస్య.
0: దీనితో పాటుగా పిల్లలు ముఖ్యంగా ఎదుగుదల వయసులో ఉంటారు కాబట్టి వారి ఎదుగుదలకు ఈ మాంసకృతులు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అవసరమైన యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మాంసకృతులు ఎంతగానో అవసరమవుతాయి. ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మానవ శరీరం పనితీరుకి 22 అమైనో యాసిడ్లు అవసరం. వీటిలో కేవలం 13 రకాలు మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతాయి. మిగతా 9 కూడా ఆహారం నుండి మనకి రావాలి. ఇవి వచ్చి మనకి మాంసాహారంలో ఇంకా కోడిగుడ్డులో లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. కానీ శాకాహారులైతే కంప్లీట్ ప్రోటీన్ కోసం సీరియల్ పల్స్ కాంబినేషన్ లో తీసుకోవాలి. అంటే ఒక పిండి పదార్థం ఒక పప్పుని జత చేసి, ఇది మనం అన్నం, పప్పు, ఇడ్లీ, దోశని సాంబార్తో తీసుకోవచ్చు, చపాతీని పప్పుతో తీసుకోవడం. ఇలా చేయటం వలన శాకాహారులకి కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటే ఈ మాంసకృతులు సరిగ్గా సమపాళ్లలో అందటం అన్నది జరుగుతుంది. ICMR అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ప్రతిరోజు మగవారు 60 గ్రాములు, ఆడవాళ్లు 55 గ్రాములు మాంసకృతులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఇందువల్ల ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో మనకి మాంసకృతుల లోపం అనేది లేకుండాను వాళ్ళ శరీరానికి కావాల్సిన, అంటే ఏ వయసు వారికి కావాల్సిన వారికి ఆ విధంగా శరీర ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అలాగే డాక్టర్ గారు, మరి ఈ రోజుల్లో సాధారణంగా మనం వింటూనే ఉంటున్నాం ఎవరిని చూసినా ఫ్యాట్ ఫ్యాట్ అని, ఏదైనా తినమంటే అమ్మో అది ఫ్యాటు నాకొద్దు, దాలో ఫ్యాట్ ఉంది, ఇలా వింటున్నాం. అసలు ఈ కొవ్వు పదార్థాలు

0: తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదంటారా?
1: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యాట్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యాక్రో న్యూట్రియంట్స్లోని భాగమే. ఫ్యాట్స్ లేని డైట్ చేయటం వలన ఆరోగ్యం చెడిపోవటం తప్ప వేరేమీ ఉండదు. శరీరంలోని ముఖ్య భాగాలు అంటే మన మెదడు, గుండె, కాలేయం చుట్టూ కూడా కొవ్వు ఇంకా నీరు ఉంటాయి. చర్మానికి కింద భాగంలో ఫ్యాట్స్ ఉండటం వలన మన శరీర యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. జాయింట్స్ మధ్యలో కూడా ఈ ఫ్యాట్ ఉండటం వలన వాటి తేలిక కదలికలకు కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.
0: అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా మంది 40 ఏళ్ళు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని, మోచేతుల నొప్పులు వస్తున్నాయని
1: అంటారు.
0: అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం లేకపోవటం వల్ల వాళ్ళలో ఆ నొప్పులు వస్తున్నాయంట.
1: నెయ్యి ఇటువంటివి వాడటానికి, ముఖ్యంగా మనకి నూనె, నువ్వులు, పల్లీల నుంచి కూడా సహజకరంగా ఈ కొవ్వు అనేది మనకి రావటం వలన అది శరీరానికి ఎంతో మంచి చేస్తుందండి. చెడు ఫ్యాట్స్ అనేవేవో కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, డి, ఈ, కేలు శరీరంలోకి ఇంకడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి అవసరం. ఎందుకంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు కరిగేందుకు కూడా మంచి కొవ్వు పదార్థాలు అనేవి అవసరం. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది, దానిని పెంచడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆ మెటబాలిక్ రేట్ పెరిగితేనే ఫ్యాట్స్ అనేవి త్వరగా కరిగి బరువు తగ్గడానికి కూడా సాధ్యపడుతుంది. శారీరక వ్యాయామాన్ని బట్టి ప్రతిరోజు 20 నుండి 40 గ్రాముల ఫ్యాట్స్ ను తీసుకోవచ్చు. తీసుకోకూడనివి వచ్చి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ ని ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలు, మైదా, రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా ఈ మైదా లాంటివి వాటిల్లో ఉంటాయి. ఇవి చెడు ఫ్యాట్స్ అండి, ఇవి తీసుకోకూడదు. మంచి ఫ్యాట్స్ వచ్చి వెజిటేబుల్ నూనెలు, నెయ్యి, గుడ్డు, చేప, పాలు మరియు పెరుగులోని మేగడ, పల్లీలు, నువ్వులు, నట్స్, వీటన్నిటి నుంచి కూడా మన శరీరానికి ఎంతో అవసరమైన మంచి ఫ్యాట్స్ లభించే ఆహార పదార్థాలు.
0: వివరం తెలియక ఇప్పుడు ఏంటంటే ఎవరిని కదిపినా పిల్లలు ఇది వేసుకోండి అంటే, నెయ్యి అసలు ఈ రోజు
1: పిల్లలకి కూడా పెట్టడానికి భయపడతారు, నెయ్యిని పెట్టడానికి భయపడతారు, కోడిగుడ్డులోని పచ్చసొన పెట్టడానికి కూడా భయపడతారండి. అదే పెద్దలు కేఎఫ్సికి వాటికి తీసుకెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి చెడు పదార్థాలను పెట్టడానికి మటుకు ఆలోచించారు.
0: జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది, దాంతో ఆ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏది వేసుకోమన్నా అమ్మో నెయ్యి వద్దు మాకు ఫ్యాట్ అంటారు. ఏంటంటే అసలు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి, తీసుకుంటేనే దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి?
1: విటమిన్స్ మరియు మినరల్స్ ను మైక్రోన్యూట్రియంట్స్ గా చెప్పుకుంటాం. వీటి వలన శరీరానికి ఎటువంటి క్యాలరీలు అందవు, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, మిగతావన్నీ కూడా ఆహారం నుండి రావాలి. ఇవి కావాల్సినంత మోతాదులో మాత్రమే శరీరానికి అందాలి. చాలా మంది ఊరికే బలం కోసమని మల్టీవిటమిన్ బిళ్ళలు మింగడం మనం గమనించవచ్చు, కానీ వీటి మోతాదు శరీరంలో మితిమీరితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విటమిన్ ఏ, డిఈ, కే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ బిళ్ళలు వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి, లేదంటే ఇవి కొవ్వు కణాల్లో పేరుకుపోయి అనేక అనారోగ్య అనర్థాలకు దారితీస్తాయి.
0: కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి?
1: అవునండి, లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి సిని మటుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. మానవ శరీరంలో 90% మినరల్స్ గా క్లోరిన్ మరియు మెగ్నీషియం అని చెప్పాలి. వీటిలో ముఖ్య పాత్రను పోషించేవంటే కాల్షియం, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా మన ఎముకలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ రక్త కణాల ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. పొటాషియం ఇంకా సోడియం మన రక్తపోటును అంటే బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. రకరకాల రంగుల్లో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సరిగ్గా లభిస్తాయి.
0: అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
1: విటమిన్ సి దీనిలో ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పాలి. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 40 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సిని తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా పులుపు ఉన్న పళ్ళలో లభిస్తుంది. పిల్లలకు ఇవి పెడితే జలుబు చేస్తుంది అన్న అపోహతో చాలా మంది పెట్టరు, కానీ ఈ విటమిన్ సి లభిస్తేనే రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జలుబు జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవటం వలన ఊపిరితిత్తులు మరియు గుండెలోని కణాలు కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా ఇది తోడ్పడుతుంది.

0: వస్తుంది. ఇవి లభించేది మనకి నిమ్మజాతి పళ్ళు అంటే కమల, నిమ్మకాయ్, బత్తాయి, జామకాయ్, టమాటా, ఉసిరికాయ్, పైనాపిల్, ఆకుకూరలు, నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని చెప్పవచ్చు, కివీ పండు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ, బొప్పాయి, మామిడికాయ వంటి ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తితో పాటుగా ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. దీని వలన కొల్లాజిన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడటం వలన మన చర్మం కూడా ఆరోగ్యకరంగా ఇంకా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా
1: శరీరం మీద మెరుపుని
0: అవును నిగారింపుగా ఉండేలాగా ఇది చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటం మనం గమనించవచ్చు. ఇవి వేసుకునేవారు విటమిన్ సి తగు మోతాదులో ఉండేలాగా చూసుకుంటేనే ఈ ఐరన్ అనేది బిళ్ళల రూపంలో తీసుకున్నా, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా కూడా శరీరంలోకి సరిగ్గా ఇంకటం అన్నది జరుగుతుంది. ఇంకా దీనిలో ఫ్రీ రాడికల్స్ను అంతం చేసే శక్తి కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలను చంపే శక్తి, ఇంకా క్యాన్సర్ ను నివారించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది విటమిన్ సి అండి.
1: అలాగే ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి ఇంకా చెప్తారా?
0: ఎముకలలో ఎక్కువ శాతంగా ఉండే మినరల్ కాల్షియం అని చెప్పాలి. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు, ఇంకా జాయింట్స్, మన నోటిలోని పళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ ప్రకారంగా ప్రతిరోజు 500 నుండి 600 mg కాల్షియం తీసుకోవచ్చు. ఇవి దొరికే ఆహార పదార్థాలు అంటే మనకి పాలు మరియు పాల పదార్థాలు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి కానీ, బీన్స్, రాజ్మా, సోయా బీన్స్, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, ఆవాలు, బాదం పప్పులు, బ్రొకొలి, ఇంకా బెండకాయ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన తర్వాత క్రమంగా మన ఎముకల నుండి కాల్షియం బయటికి పోయి బోలుగా అయిపోతాం మనం గమనించవచ్చు. అందుకే 40 ఏళ్ళు పైబడిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే ఒక వ్యాధి తరచుగా మనం వింటూ ఉండటం జరుగుతుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కాల్షియం బిళ్ళలను వేసుకోవాలి. కాల్షియం శరీరంలోకి ఇంకడానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది మనకి సూర్యరశ్మి సన్లైట్ లో లభిస్తుంది. కోడిగుడ్డు ముఖ్యంగా లోపల పచ్చసొనలో ఉంటుంది. పుట్టగొడుగులు ఇంకా చేపలో కూడా ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఇందాక మీరు చెప్పారు మనకి తరచుగా మహిళల్లో రక్తహీనత కనపడుతోంది అని, మరి అసలు ఇది అరికట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
0: హిమోగ్లోబిన్ లో గల రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఎరుపు రంగులో ఉండే రక్త కణాల యొక్క ఉత్పత్తి కోసం ఐరన్ ఎంతో అవసరం. కనుక రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లివర్ భాగంలో ఉంటుంది. అలాగే శాకాహారులైతే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ శాతం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, నట్స్, స్ప్రౌట్స్ అంటే మన మొలకలు, మొలకలు ఎత్తిన పెసలు అవ్వచ్చు, శనగలు, అలసందలు, సోయాబీన్స్, రాజ్మా గింజలు, ఏవైనా సరే మొలకలు, ఇంకా బెల్లం, బీన్స్, పిస్తా పప్పులు, ఎండు ద్రాక్ష, ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది, విటమిన్ సి కూడా ఉండేటట్టుగా తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు తీసుకునేటట్టయితే దానిపైన ఒక అర నిమ్మచెక్క పిండి తీసుకోవటం వలన ఈ ఐరన్ అనేది శరీరంలోకి సరిగ్గా ఇంకడానికి ఉపయోగపడుతుంది.
1: అంటే ఐరన్తో
0: విటమిన్ సి కూడా వస్తుంది, ఇది కరెక్ట్ గా ఇంకటం అన్నది జరుగుతుంది, సరిగ్గా ఇంకుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అట్లాగే చివరిగా డాక్టర్ గారు, అసలు పోషకాహారంతో పాటు ఆరోగ్యకరంగా అంటే ఆరోగ్యకరంగా జీవించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా?
0: పోషకాహారంతో పాటుగా పాటించాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, శరీరానికి సరిపడా నీళ్ళు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మానవ శరీరంలో దాదాపుగా 70% నీటితోనే నిండి ఉంటుంది. క్యాలరీలు కరిగించేందుకు అంటే బరువు తగ్గేయాలి అని అనుకునేవాళ్ళు, ఇంకా మలినాలను బయటకి పంపేందుకు కూడా ఈ నీళ్ళు అన్నది ఎంతగానో అవసరం. ఇంకా సమయ పాలన, ఎంత హడావుడిలో ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీని వలన కూడా చాలా వరకు అధిక బరువు సమస్యను కూడా మనం అరికట్టడం అన్నది జరగచ్చు.
1: అంటే టైం ప్రకారం తినాలి
0: తినాలి
1: అది ముఖ్యంగా
0: ఇంకా ప్రతి
1: పాటించాల్సింది.
0: 2-3 గంటలకి కూడా ఏదో ఒకటి తీసుకోవడం వలన మనం అతిగా తినటం అన్నది తగ్గించడం కూడా జరుగుతుందండి. దీని వలన
1: అంటే
0: ఎక్కువ
1: ఒక్కసారిగా
0: క్యాలరీలు
1: కాకుండా కొంచెం
0: కొంచెం
1: కొంచెం నెంబర్
0: కొంచెంగా
1: ఆఫ్ టైమ్స్ గా తీసుకుంటూ

0: ఉంటే కనుక ఆహారం వాళ్ళకి
1: ఎక్కువగా క్యాలరీలు అన్ని
0: రాకుండా
1: ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ చేరుకోకుండా ఉంటుంది, అది ఎక్కువ ఫ్యాట్స్ రూపంలో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత మట్టుకు తీసుకోకుండా ఇంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాల వరకు, కనీసం వారానికి 5 రోజులైనా సరే శారీరక వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర, ఇంకా ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన ప్రాణాయామ లాంటివి కూడా రోజు చేయటం అన్నది అలవాటు చేసుకోవడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి అనేది కూడా అధిక బరువుకి ఒక ప్రధానమైన కారణం అండి.
0: అందుకే ఇప్పుడు పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ
1: చిన్న పిల్లలకి కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా ఈ మధ్య ముఖ్యంగా మన దేశంలో కూడా, ఒకప్పుడు యుఎస్ అన్నది ఫస్ట్ పొజిషన్ లో ఉండేదండి చైల్డ్హుడ్ ఒబేసిటీలో, ఇప్పుడు మన దేశం కూడా వెనక వచ్చేసింది. కనుక ఎటువంటి ఆహారపరమైన సందేహాలున్నా ముఖ్యంగా గూగుల్ చేసి చూడటం, లేకపోతే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినటం అన్నది చేయకుండా సర్టిఫైడ్ ఆహార నిపుణులను మాత్రమే సంప్రదించి ఆ డైట్ ప్లాన్ అన్నది సరిగ్గా తీసుకోగలిగితే చాలా వరకు ఆహార పదార్థాలు అన్నవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైనా కూడా పర్సనలైజ్డ్ గా ఉండాలండి. అంటే ప్రతి శరీరం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవి అట్లా ఒక పేపర్ మనకి ఇచ్చేయడం వల్ల అది పాటించడం అనేది జరగదు.
0: శరీర తత్వాన్ని
1: తగ్గట్టుగా తీసుకోవాలి డైట్ ప్లాన్ అన్నది చేయాలి.
0: అది కూడా ఏంటంటే నిపుణులని సంప్రదించి వారు చెప్పిన విధంగా కనుక తీసుకుంటే మరి ఒబేసిటీ కానీ పోషకాహార లోపం కానీ రక్తహీనత కానీ ఇవేవీ లేకుండా 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటారు. నమస్తే.
1: నమస్తే.
2: పోషకాహార ప్రాముఖ్యత గురించి మీరు ఇంతవరకు డాక్టర్ జి సుష్మ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విశేషాలు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం, అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.

అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది, అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజూ మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.

0: ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డొలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగా, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వీరిని సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. ఇప్పుడు టీన్ టైం, హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో పశ్చిమ బెంగాల్లోని జిల్లా తారకేశ్వర్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పీఎం కిసాన్ 23వ విడుదల కార్యక్రమం యొక్క ఆఫ్ టు వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది.

0: గుడ్ నుంచి ఓకే ఏమిటో మరి నాకైతే అర్థం కాలేదు మీ మెసేజ్. ఎనీవేస్ నెక్స్ట్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి. అయ్యో బాబోయ్ టైటిల్ ఏంటండి డిఫరెంట్గా, నీడలేని ఆడది అట. ఎనీవేస్ నెక్స్ట్ లత ఫ్రమ్ ఉయ్యూర్, మతి మరుపు ప్రేయసి అని పెట్టారు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ కిక్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి వినొద్దాం రండి అట. ఏమైనా వస్తారండి మీరు సినిమాకి వెళ్ళి. ఎనీవేస్ నెక్స్ట్ డూప్లికేట్ లవ్ అంటున్నారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబ్బన్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో తల్లి ఇప్పుడే ఆన్ చేసా అంటున్నారు. అయ్యయ్యో సందడే సందడే అంతా అయిపోయాక ఆన్ చేశారా, నో ప్రాబ్లం, వివిధ వింటూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రవితేజ కిక్ అంటూ మల్లికార్జున విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అగ్రపాక నుంచి రమా భలే భలే అమ్మాయి పోయట టైటిల్ మార్చేశారు. ఎనీవేస్ సో మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా ఆ సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే పంపించారు మన వాళ్ళు, వెరీ నైస్. సో మరి ఇది ఇవాళ సందడి సందడి వివిధాల్లో కూడా ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటి చెప్తాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని నేర్పిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, మన స్టూడియోలో టైం 4:07 అయిపోయింది. సో మన వివిధలో ఈ రోజు స్పెషల్ ఒక హీరోయిన్ స్పెషల్ కాబట్టి, మరి ప్రస్తుతానికి నందిని రెడ్డి డైరెక్షన్లో మా ఇంటి బంగారం సినిమాతో సిల్వర్ స్క్రీన్లో హల్చల్ చేస్తున్న సమంత సాంగ్స్ అయితే మీకోసం ఈరోజు వచ్చేస్తాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో బెనిదయాల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ గారి లిరిక్ అన్నమాట ఈ లవ్లీ సాంగ్, కుందనపు బొమ్మ సాంగ్. మీ అందరి కోసం స్టే ట్యూన్డ్.

0: మీరింతవరకు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తార్కేశ్వర్లో జరిగిన పీఎం కిసాన్ 23వ విడత విడుదల కార్యక్రమంపై ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడు దేశభక్తి గీతం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు.

0: ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 7వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళా కపూర్ గారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక, అనంతరం యోగా గురించి శ్రీమతి ఎస్ సంధ్యా గారు అందించే వివరాలు వింటారు. తరువాత రేడియో శ్రోత శ్రీమతి ఏ సుకన్య గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. ఇప్పుడు వినండి పద్మరాగాలు 7వ సంచిక వింటారు.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. భారతదేశంలోని అత్యంత ధైర్యవంతులైన మహిళల్లో ఒకరైన మంగళా కపూర్ గారి జీవిత విశేషాల గురించి నేటి పద్మరాగాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. డాక్టర్ మంగళా కపూర్ గారు ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, విద్యావేత్త మరియు రచయిత్రి. వారణాసికి చెందిన మంగళా కపూర్ గారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీరిపై యాసిడ్ దాడి జరిగింది. తండ్రి వ్యాపారంలో ప్రత్యర్థులు కక్షల కారణంగా ఆ చిన్నారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వలన తన ముఖం, మెడ శరీర భాగాలు తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు కంటి చూపు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. 6 ఏళ్లు ఆసుపత్రిలోనే గడిపారు. దాదాపు 37 శస్త్రచికిత్సలు జరిగాయి. తోటి పిల్లలు ఆడుకుంటూ బడికి వెళ్తున్న వయసులో మంగళా గారు ఆపరేషన్ థియేటర్ల మధ్య నరక యాతన అనుభవిస్తూ తన బాల్యాన్ని కోల్పోయారు. అయితే ఆ చీకటి రోజులలో వారికి సంగీతం ఊరటనిచ్చే ఔషధంలా దొరికింది. ఆ రాగాలని తనలోని బాధను ధైర్యంగా మార్చాయి. తన తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహంతోనే హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. సమాజం తన రూపాన్ని చూసి ఏమనుకుంటుందో అన్న ఆందోళనను పక్కన పెట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరి పట్టుదలతో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా సంగీతంలో అత్యున్నతమైన పీహెచ్డీ పట్టాను కూడా సాధించి తన పేరు ముందు డాక్టర్ అని సగర్వంగా నిలబెట్టుకున్నారు. 1989లో అధ్యాపకురాలిగా తన వృత్తిని ప్రారంభించి సుమారు 30 ఏళ్లపాటు ఎంతో మంది విద్యార్థులకు సంగీతాన్ని బోధించడమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దారు. తనపై దాడి చేసిన వారు తన అందాన్ని మాత్రమే దూరం చేయగలరని, తన గొంతును మరియు మేధస్సును కాదని ఆమె ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పారు. యాసిడ్ దాడి బాధితులకు కేవలం సానుభూతి చూపిస్తే సరిపోదని, వారిని సమాజంలో గౌరవప్రదంగా బ్రతకనివ్వాలని ఆమె తన జీవితం ద్వారా నిరూపించారు. 3 దశాబ్దాల పాటు విద్యారంగంలో ఆమె చేసిన అసాధారణ కృషిని మరియు అజేయమైన ఆమె పోరాట పటిమను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1982వ సంవత్సరంలో తరంగ్ అనే ఒక సాంస్కృతిక సంస్థ మంగళా కపూర్ కు కాశీనగరపు లతా మంగేష్కర్ కాశీకి లతా అనే బిరుదునిచ్చింది. ఆ బిరుదు వీరికి శాశ్వతంగా నిలిచిపోయింది. రాజ్యసభ ప్రతిష్టాత్మకంగా ధైర్య సాహసాలను ప్రదర్శించే మహిళలను గుర్తించి ప్రదానం చేసే రోల్ మోడల్ అవార్డును కూడా మంగళా కపూర్

గారు అందుకున్నారు. తన గొంతే తన బలమయ్యింది. అరుదైన రాగాలను కాపాడడంలో, సంగీతంపై 5 పుస్తకాలు రాయడంలో మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా వీరు చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. వీరు రచించిన సీరత్ అనే ఆత్మకథ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకంలో వీరి జీవిత పోరాటం, ధైర్యం మరియు వీరి విజయ గాథలను వివరించారు. ఈ పుస్తకం 2021లో హిందీలో ప్రచురితమైంది. అలాగే సంగీతం మరియు విద్యకు సంబంధించిన మరికొన్ని పుస్తకాలను కూడా రచించారు. వీరి జీవిత కథ ఆధారంగా మంగళ అనే మరాఠీ చిత్రం కూడా రూపొందించబడింది. మంగళా కపూర్ గారి జీవితం మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎంత గొప్పవో నేర్పుతుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. సమాజానికి సేవ చేస్తూ వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. మంగళా కపూర్ గారు యాసిడ్ దాడి బాధితుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. బాధిత మహిళలకు ధైర్యం చెప్పడం, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, సమాజంలో గౌరవంగా జీవించేలా సహాయం

0: వీరి జీవిత పోరాటం, ధైర్యం మరియు వీరి విజయ గాథలను వివరించారు. ఈ పుస్తకం 2021లో హిందీలో ప్రచురితమైంది. అలాగే సంగీతం మరియు విద్యకు సంబంధించిన మరికొన్ని పుస్తకాలను కూడా రచించారు. వీరి జీవిత కథ ఆధారంగా మంగళ అనే మరాఠీ చిత్రం కూడా రూపొందించబడింది. మంగళా కపూర్ గారి జీవితం మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎంత గొప్పవో నేర్పుతుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. సమాజానికి సేవ చేస్తూ వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. మంగళా కపూర్ గారు యాసిడ్ దాడి బాధితుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. బాధిత మహిళలకు ధైర్యం చెప్పడం, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, సమాజంలో గౌరవంగా జీవించేలా సహాయం చేయడం వంటి గొప్ప సేవలు చేశారు. ఆమె కృషి వల్ల అనేక మంది మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగారు. అలాగే పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ప్రొఫెసర్ మంగళా కపూర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సమాజంలో వెనుకబడిన మరియు దివ్యాంగులైన విద్యార్థులకు అండగా నిలవడమే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గ్వాలియర్ ఘరానా శైలిలో నిపుణురాలైన మంగళా కపూర్ సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా శాస్త్రీయ సంగీతాన్ని నేర్పిస్తున్నారు. భారతీయ సాంస్కృతిక విలువలను, శాస్త్రీయ సంగీత వారసత్వాన్ని రాబోయే తరాలకు ఉచిత శిక్షణ ద్వారా అందించాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మంగళా కపూర్ గారు ఒక గాయపడిన చిన్నారి నుండి ప్రశంసలు పొందిన సంగీత విద్వాంసురాలు మరియు విద్యావేత్తగా ఎదిగిన తీరు ఆమె ఉక్కు సంకల్పానికి మరియు కళ యొక్క విముక్తి శక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె జీవితం నేటికీ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. నిజమైన అందం బాహ్యరూపంలో లేదు. కష్టాల నుండి పైకి లేచి పునర్నిర్మించుకొని మక్కువ మరియు పట్టుదలతో ఈ ప్రపంచంతో అనుసంధానమవ్వడంలోనే ఉందని మంగళా కపూర్ గారు నిరూపించారు. తన గొంతే తన బలమైంది. ఆమె తరగతి గది తనకు వేదికయ్యింది. తన జీవితం పట్టుదలకు ఒక పాఠంగా నిలిచింది. కాశీకి లత అని పిలువబడటం నుండి రాజ్యసభ రోల్ మోడల్ అవార్డును అందుకోవడం వరకు ఆమె ప్రయాణం నిశ్శబ్దంగా వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. విన్నారు కదా, మరి మంగళా కపూర్ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం తప్పక సాధించవచ్చని ఆమె నిరూపించారు. ఆమె సాధించిన అవార్డులు కేవలం వ్యక్తిగత విజయాలే కాకుండా సమాజానికి సేవ చేసిన సేవలకు దక్కిన గౌరవాలు. ముగింపుగా, మంగళా కపూర్ గారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ మనం కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటూ వచ్చేవారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
1: మీరింతవరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళా కపూర్ గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి యోగా గురించిన శ్రీమతి ఎస్ సంధ్య గారు అందించే వివరాలు వింటారు.
2: యోగా. యోగా అనేది 5000కు పైగా సంవత్సరాల ముందు నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగము. చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం బరువు తగ్గడానికి మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయికనే ఈ యోగా. విజ్ఞాన శాస్త్రం ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానం. దీనిలో జ్ఞానయోగము, భక్తి యోగము, రాజయోగము మరియు కర్మయోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో ఇప్పుడు తెలిపిన యోగాలన్నింటిలో సమతుల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. యోగా అనేది ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకునే ఆనందకరమైన అనుభూతి. దీని ద్వారా శారీరక, మానసిక సమతుల్యం ఏర్పడుతుంది. ఇది ఒక బహుముఖ ప్రజ్ఞానాన్ని కలిగించే ప్రక్రియ. ఇందులో యోగాసనాలు, శాస్త్ర ప్రక్రియ, ధ్యానము అన్నీ కలగలిసి ఉంటాయి. ఇది నేర్చుకుని రోజూ సాధన చేయాలి. అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. ఇందువల్ల జీవన విధానంలో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి.

0: దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి. రోజూ యోగా సాధన చేయడం వలన అనారోగ్యాలు తగ్గడమే కాక మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైనా, చిన్నపిల్లలైనా, ఆడవారైనా, మగవారైనా యోగా సాధన చేయాలి. సాధన చేస్తున్న కొద్దీ ఆసనాల వెనుకున్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది. ప్రాణాయామము అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధించడం, ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి ప్రసరింపజేసి ప్రాణశక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామము అనేక యోగాసనాలు వేయటంలో దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనము ప్రాణాయామము. యోగాసనాలు శరీరం, మనస్సుకు స్వచ్ఛతను, వ్యక్తిగత అనుశాసాన్ని ఇస్తాయి. ఉరుకుల పరుగుల నిండిన జీవనశైలి వల్ల చిన్న పెద్ద అందరికీ సాయంత్రానికల్లా ఒంటినొప్పులు సాధారణమైపోయాయి. యోగా కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచినా, నిలబడినా, కూర్చున్నా సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. యోగాలో సూర్య నమస్కారాలకు పెద్దపీట వేశారు మన పూర్వీకులు. 12 ఆసనాల కలయిక సూర్య నమస్కారాలు. ఈ 12 ఆసనాలు వేయడం వలన శరీరంలో బిగువులు తొలగడం, విష పదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులభం అవ్వడం, కీళ్లు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగానూ తయారవుతుంది. శరీరంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతుంది. సూర్య నమస్కారాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగటం, ఆలోచనలో స్పష్టత, ప్రజ్ఞ కలుగుతాయి. యోగా అనేది కేవలం కొన్ని వారాలు, కొన్ని నెలలు చేసి ఆపేసేది కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు యోగా చేసి అందువల్ల మన జీవనశైలిలో మంచి మార్పును స్వాగతిద్దాం. మీ శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి. మనశ్శక్తి సమీకరించి ఆధ్యాత్మిక శక్తిజనకంగా అవతరించండి అని స్వామి వివేకానంద పేర్కొన్నారు.
1: మీరు ఇంతవరకు యోగా గురించి శ్రీమతి ఎస్ సంధ్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి రేడియో శ్రోత శ్రీమతి ఏ సుకన్య గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
2: ఆమె ఒక మంచి శ్రోత. అది ఆకాశవాణి అనంత శ్రోత. చక్కగా అన్ని కార్యక్రమాలు వినడమే కాక తనదైన అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక నిరంతరం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అని కాక విమర్శలను కూడా నిరభ్యంతరంగా షేర్ చేసుకుంటారు. కార్యక్రమం బాగుంటే ఎందుకు బాగుంది, బాగాలేకపోతే ఎందుకు అన్న వివరణలను చక్కగా మాటల రూపంలో అందిస్తారు. ఆమె ఓ కళాకారిణి కూడా. బాగా శృతిశుద్ధంగా, లయబద్ధంగా పాడగలరు. ఇదంతా ఆకాశ అనంతకు ఎలా తెలుసు? అక్కడికే వస్తుందా. ఎలా తెలుసు అంటే ఫోన్ ఇన్ లైవ్ ద్వారానే. ఎంతో అభిమానంతో తన దైనందిన కార్యక్రమాలతో పాటు రేడియోని వినడం కూడా ఓ అలవాటుగా మార్చుకొని ఇంకా రేడియో శ్రోతల సంఖ్యను పెంచడంలో కూడా ఇతోధికంగా తన కృషిని చేస్తూ ఉన్నట్టుండి ఓసారి ఆకాశ అనంతకు రావాలి అనుకోవడమే కాక శ్రోతలను పలకరించాలని అనుకోవడమే కాక అనుకున్న తడవుగా మన కేంద్రానికి ఒక్కసారిగా వచ్చేశారు. మరి ఈ శ్రోత ఎవరు ఆలోచించండి. ఆగండి ఆగండి.

భయం లేదు, ఈ పిల్లి భయం లేదు, చెల్లాకలాగలేదు దారి.

0: అదరలేదు బెదరలేదు అన్నారు. మేము కూడా అలాగే స్టాండర్డ్గా ఉన్నామండి. మరి ఈ శ్రోత ఎవరు అని చెప్పేసి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా శ్రోతలు, ఈవిడి గుత్తి నుండి మన గుత్తి శ్రోత, ఆకాశవాణి అనంత కేంద్రాన్ని వినే శ్రోత, నేను ఇందాకలు చెప్పినట్లుగా అన్నీ తూచా తప్పకుండా పాటించే శ్రోత, మరి ఆవిడ సుకన్య గారు ఒక్కసారి హలో అని ఆవిడ మనోగతాన్ని ఆవిడదైన మాటల్లో విందాం. నమస్కారం సుకన్య గారు.
1: నమస్తే అండి.
0: ఆకాశవాణి అనంతకు వచ్చారు. అసలు రేడియో వినడం ఒక అలవాటుగా మార్చుకున్న మీరు మీ విశేషాల గురించి ఒకసారి చెప్పండి. ఎలాగ రేడియో శ్రోతగా మారారు, ఏమిటి విషయం చెప్పండి.
1: రేడియో అంటే మేడం, నేను చిన్నప్పటి నుంచి నా 3-4 ఇయర్స్ అప్పటి నుంచి మా నాన్న ఇంట్లో రేడియో తెచ్చేవారు. అప్పటి కాలంలో టీవీ లేదు కదా, అందుకని చిన్నప్పటి నుంచి రేడియో వినడం అలవాటు అయిపోయింది. అదే అలవాటు ఇంతవరకు కూడా కొనసాగుతుంది. రేడియో ద్వారానే ఇప్పుడు పాడిన జానపద గీతమైన
0: ఎవరి దగ్గర నేర్చుకోలేదు
1: నేర్చుకోలేదు లలిత సంగీతమైన సినిమా పాటలైనా ఇవన్నీ పాడడం అలవాటు చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు విందాం నేర్చుకుందాం ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అప్పుడు నేను చిన్నప్పుడు నా 10th తర్వాత ఆ ప్రోగ్రామ్స్ వినేటప్పుడు నేను ట్యూషన్ కూడా చెప్పేదాన్ని 10th తర్వాత. ఆ ప్రోగ్రామ్ విని ఏ వాళ్ళు ఎలా చెప్తున్నారు, నేను కూడా ఎలాగని చెప్పాలి, మార్చుకోవాలా, ఇది ఇలా చెప్పాలని
0: తెలుసుకునే.
1: అలా చేసి పిల్లలకు దాదాపు ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ట్యూషన్ చెప్పాను. నేను తెలుగు మీడియం చదువుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా చెప్పగలిగే అంత స్థాయికి వచ్చిన నేనైతేనే. అదంతా రేడియో ద్వారానే నాకు జరిగింది. ఇవన్నీ మా నాన్న ద్వారానే వచ్చాయన్నమాట నాకు.
0: అయితే రేడియో వింటున్నాను విన్నాను చిన్నప్పటి నుంచి అన్నారు కదా, ఏ ఆకాశవాణికి సూచోవరయ్యారు ఎక్కువగా?
1: ఫస్ట్ మేము చిన్నప్పుడు కడప వచ్చేదండి. కడప కూడా కొద్దిసేపు పొద్దున 9 వరకేమి వచ్చేది అనుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చేది. కొన్ని సమయాల్లో వినేదానికి అవుతుంది, కొన్ని సమయాల్లో వినేదానికి కాదు. పిల్లలం కదా, ఆడుకోనికి పోతాము, చదువుకోనికి పోతాము, ఇట్లా అంత ఉంటుంది కాబట్టి అవి అయ్యేది కాదు. విన్నంతవరకు ఆదివారం బాలానందం వచ్చేది హైదరాబాద్ నుంచి. అప్పుడు కడపలో కూడా లేదు. నాకు ఊహ వచ్చిన తర్వాత నేను వినడం హైదరాబాద్ బాలానందము, తర్వాత చిన్నక్క పెద్దక్క అని కార్మికుల కార్యక్రమంలో ఏకాంబరం బాలయ్య వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, అది కూడా వినే అట్లా అంత వినడం అలవాటు అయిపోయింది. హైదరాబాద్ కడప ఒక 10 ఇయర్స్ నుంచి అనంతపురం కూడా వింటున్నాను.
0: 10 ఇయర్స్ నుంచి అనంతపురం వింటున్నాను. అయితే ఇప్పుడు మామూలుగా ఫోన్ ఇన్ లైవ్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, దైనందిన కార్యక్రమాలు మామూలుగా ఒక గృహిణిగా మీకు చాలా బాధ్యతలు ఉంటాయి. కార్యక్రమాలు మరి ఏ టైంలో వింటారు, లేదా పర్టికులర్ కొన్ని కార్యక్రమాల వరకే పరిమితం చేసుకున్నారా, ఎట్లా ఆ విషయం అని చెప్పారు?
1: నేను ప్రొద్దున 5 లేస్తాను మేడం. మా ఆయన డ్యూటీకి వెళ్తారు 6-15 కల్లా
0: చేయాలి.
1: పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తారు కాబట్టి 5 లేసి వంట టిఫిన్ అంతా అయిపోతుంది. ఇంకా 5:55 నుంచి, ఒకవేళ కుదరకపోతే 6:10 నుంచి అని భక్తిరంజన్ నుంచి మొదలు పెడతాను వినడము. ఆల్మోస్ట్ ఆల్ 11 వరకు వింటాను. మా నానంతపురం వచ్చినది కానీ కడప ద్వారా విన్న ఏదైనా 11 వరకు వింటాను, తర్వాత అంతవరకు బంద్ చేసేస్తాను.
0: మీరేం చేస్తుంటారు?
1: నేను హోమ్ మేకర్ అండి. ఆయన టైలరింగ్ చేస్తాను, డిటిపి చేస్తుంటాను, ఇంట్లోనే చేస్తాను అన్ని పనులు.
0: ఎంతవరకు చదువుకున్నారు?
1: నేను 10th.

0: క్లాస్ చదివానండి.
1: డిటిపి వర్క్ కూడా అటెండ్ అవుతున్నా.
0: డిటిపి కూడా నేర్చుకున్నాను.
1: బాగుంది. మరి రేడియో వింటున్నారు, వినడమే కాదు మీదైనా స్టైల్లో మామూలుగా ఫోన్ ఇన్ లెవెల్కి ఫోన్ చేయడం కానీ ఉత్తరాలు రాయడం కానీ మీదైన అభిప్రాయాలను కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటారు. మరి ఇన్నింటికి మధ్య మనకు ఒక కుటుంబం ఉంది, దాని గురించి కాస్త వివరాలు చెప్పండి.
0: కుటుంబం అంటే మా ఇంట్లో ఉండేది నేను, మా ఆయన, మా అబ్బాయి. మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు, మా అబ్బాయి కూడా 8:30 వెళ్ళిపోతాడు. ఇంకా ఫ్రీ అయిపోతాను
1: స్కూల్ వెళ్ళిన తర్వాత.
0: రేడియో వినడానికి నాకు బాగా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ ఫోనింగ్ ప్రోగ్రాము లేకపోతే రేడియో విన్న తర్వాత మిగతా పనులు చేసుకుంటాను. ఇటీవలనే టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను, నేను టైలరింగ్ కూడా చేస్తాను కాబట్టి. ఆ టైలరింగ్ క్లాస్ అప్పుడు నేను టీవీ రేడియో ఏమీ పెట్టుకోను, ఇంకా వాళ్ళకి నేర్పిస్తా వాళ్ళతో మాట్లాడితే అట్లా చేసేసుకుంటాను.
1: అయితే ఇప్పుడు రేడియో శ్రోతలు సంఖ్య రోజు రోజుకి కొంత కొంత పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ త్రూ రేడియో, అంటే రేడియో ఒక మీడియాగా,
0: రేడియో ద్వారా
1: దాని గురించి చెప్పండి.
0: రేడియో ద్వారా అంటే అనంతపురంలో ఫస్ట్ పరిచయం అయింది అనంతపురం ఆకాశవాణి ద్వారా. శంకర్, శైలజ, సాయి కిరణ్ యాడికిలో ఉంటాడు అబ్బాయి, వీళ్ళ ముగ్గురు పరిచయం అయ్యారు. తర్వాత ఇంకా చాలా మంది శ్రోతలు
1: మళ్ళీ ఫోన్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? అందరితో
0: మాట్లాడుతుంటామండి, వీక్లీ ట్వైస్ అయినా మాట్లాడుతుంటాము, ఒక్కోసారి రోజు కూడా మాట్లాడుతూ ఉంటాము. ఆ రేడియో కార్యక్రమాల గురించి చెప్పుకుంటుంటాము. మేడం వచ్చారు, ఈ ప్రోగ్రాం చేశారు, సార్ వచ్చారు, ఇది బాగుంది కదా, ఈ ప్రోగ్రాం బాగా చేశారు కదా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటాము.
1: అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా రేడియో శ్రోతలు వినని వాళ్ళని కూడా శ్రోతలుగా మార్చే
0: అంటుంటారు. ఎవరైనా వస్తే ఏంటి రేడియో వింటున్నారా మీరు అని అడుగుతుంటారు. ఎందుకు వినరు, వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు ఇప్పుడు. అందులో ఎఫ్ఎం కూడా నెట్లో కూడా వస్తుంది కాబట్టి, రేడియో సెల్లులో వింటున్నాం కాబట్టి, ఎక్కడైనా అరచేతుల్లోనే మనం అన్ని రేడియో కూడా వినొచ్చు అని చెప్పి చెప్తుంటాను. మీరు కూడా వినండి, చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి చెప్తుంటాను.
1: చాలామంది అదే అంటూ ఉంటారు, ఏంటి టీవీ అయితే కూర్చొని చూడాల్సి వస్తుంది కదా, రేడియో అయితే వింటూ మన పని కూడా చేసుకోవచ్చు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ గృహిణుల సంఖ్య రేడియో వినేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, మరి మీరు మామూలుగా కార్యక్రమాలు అవి ఇవి వింటూ ఉంటారు కదా, మరి ఈరోజు మన శ్రోతలకి మీరేదో ఆకాశవాణి అనంతకు గుర్తు నుంచి తరలి వచ్చిన ఒక శ్రోతగా, మరి ఒక స్వీట్ కానీ, ముఖ్యంగా పినాకిని కార్యక్రమం ఉంది కదా
0: అవునండి,
1: అందులో భాగంగా అనుకోండి ఒక స్వీట్ ఒక హాట్ తయారు చేసే విధానాన్ని, అంటే మీరు వినడం కాదు మీరు కూడా చెప్పదలుచుకోవచ్చు కదా, చెప్పండి.
0: చెప్తానండి. హాట్ అంటే ఏంటి,
1: కరివేపాకు రైస్. ఓకే,
0: కరివేపాకు ఇప్పుడు అన్నిటికీ కళ్ళకు మంచిది హెయిర్కి మంచిది అని చెప్తుంటారు, కానీ మనమేమో అన్నంలో వేసినా కూరలో వేసినా తీసి వెళ్ళేస్తుంటాము, కానీ రైస్లో వేసుకుంటే అది కంపల్సరీ పారేయడానికి లేకుండా తినడానికి అవుతుంది,
1: దాంతో కలిసిపోతుంది.
0: ఈ కరివేపాకు రైస్ కావాల్సినది 2 గ్లాసులు బియ్యము, ఒక చిన్న కట్ట కరివేపాకు, కొంచెం కొబ్బరి, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10-15 మిరియాలు, చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ కావాలి. అలాగే తర్వాత వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, శనగ విత్తనాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, నూనె ఇవన్నీ కావాలి. అయితే మిక్సీకి వేసుకోవడానికి కరివేపాకు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, మిరియాలు, చింతపండు, ఉప్పు ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి.
1: మిరియాలు కూడా ఘాటుకి
0: ఘాటుకి, అంటే చింతపండు బదులు నిమ్మకాయ రసమైన వేసుకోవచ్చు. చింతపండు అయితే మిక్సీలో వేసుకోవాలి, నిమ్మరసం అయితే లాస్ట్లో అన్నం అంతా కలిపిన తర్వాత వేసుకోవాలి. దీని తయారీ విధానం ఏంటంటే, బియ్యం కడిగేసి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి అన్నం బాగా పొడి పొడిగా ఉండేలా వార్చుకోవాలి. తర్వాత 1 పెన్నంలో నూనె వేసి 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, శనగ విత్తనాలు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించాలి. చివరిగా పసుపు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత చింతపండు వేస్తే మళ్ళీ నిమ్మరసం అవసరం లేదు. చింతపండు వేయకపోతే ఇది అంతా అన్నం అంతా కలిపేసుకొని ఆ మసాలా అంతా వేగిన తర్వాత నిమ్మరసం వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది.
1: ఆహా, కరివేపాకు అన్నం రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఎంత స్పీడ్గా మీరు చెప్పారు, అంత స్పీడ్గా కూడా తయారీ విధానాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో నైస్ అండి. మరి ఒక స్వీట్ కూడా చెప్తారా?
0: చెప్తానండి, ఇది కూడా కొంచెం ఈజీగా అయిపోయేది చెప్తాను. రవ లడ్డు.
1: ఏది రవ?
0: బొంబాయి రవ. 1 గ్లాసు బొంబాయి రవ, దీనికి రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ చక్కెర, ఒక అర్ధ గ్లాస్ కొబ్బరి.

0: పెర అది పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు.
1: ఓకే,
0: ఫస్ట్గా దీంట్లో ఏం చేయాలంటే పెన్నంలో నూనె నెయ్యి వేసుకుని నెయ్యిలో జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి తర్వాత బొంబాయి రవ్వ కొబ్బరి వేసి వేయించుకోవాలి. రవ్వ కొబ్బరి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే బాగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఒట్టి కొబ్బరి అయితే కొంచెంసేపు వేయించుకున్నా సరిపోతుంది. అవన్నీ వేగిన తర్వాత చక్కెర మిక్సీకి వేసుకొని పొడి కొట్టేసుకొని వేసుకోవాలి. ఈ చక్కెర కూడా బొంబాయి రవ్వ కొబ్బరి వేగిన తర్వాత చక్కెర కూడా వేసేసి బాగా కలపాలి. కొంచెంసేపు అడగంటకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దాన్ని. తర్వాత మనము ముందు జీడిపప్పు వేయించి పెట్టాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. కానీ అది ముద్ద కట్టడానికి రాదు లడ్డూలాగా, కాబట్టి అది స్టవ్ ఆఫ్ చేసి కొన్ని పాలు వేసుకోవాలి.
1: కొన్ని
0: కొన్ని పాలు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా అట్లా మూత పెట్టేసి నాననివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత రవ్వ లడ్డూలా కట్టుకొని అందరం హ్యాపీగా తినేయచ్చు.
1: డ్రై అయితే ఒక 2-3 రోజులు కూడా ఉంటుంది.
0: 2-3 రోజులు ఏం లేదండి, వారమైనా ఉంటుంది.
1: వారమైనా ఉంటుంది.
0: ఏదైనా వారం 10 రోజులు ఉంటుంది.
1: సో నైస్ అండి, చాలా బాగా అటు స్వీట్ ఇటు హాట్ రెండు తయారు చేసి మాకు పెడితే ఇప్పుడు ఒక్కసారి మన ముందుంటే ఎంత బాగుంటుంది, హాయిగా తినచ్చు కదా అనిపిస్తుంది. అది
2: మీరు ఇంతవరకు రేడియో శ్రోత శ్రీమతి ఏ సుకన్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొనింది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికెక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్ భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోని ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సీఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్

0: ఏర్పాటుచేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
1: ప్రజల దీని మీద ఒక అవగాహన రావాలి, దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనేటువంటి ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచైనా మార్పు వస్తుందని ఆశిస్తూ ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
0: రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోల పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతే

0: అనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం అరగంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: AM Akashavani. Samprati Vartaha Shruyantam Pravachakaha Punita Tripathi.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చీనీ సాగు మార్కెటింగ్లో అనుభవాలు ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి అభ్యుదయ రైతు శ్రీ బి రామేశ్వర రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ. ఈరోజు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు, దేశభక్తి గీతం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, సూర్యదండకం, మేలుకో పాట వింటారు. 6:30 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే సామూహిక యోగా ప్రదర్శనతో కూడిన జాతీయ స్థాయి వేడుకకు

శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రెడ్ రోడ్ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. తరువాత ధన్యజీవి నీలం సంజీవరెడ్డి, శ్రీ జానమద్ది హనుమంత్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన ఎస్ అమరనారాయణ, 8:35 హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:00 ఆరోగ్యకరమైన జీవనానికి యోగా శ్రీమతి వేలూరు స్వప్న గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి చలపతి, నిర్వహణ కే శృతి ప్రియాంక. 9:30 చంపావతి రూపకం చివరి భాగం రచన శ్రీ రాంబట్ల నృసింహ శర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 10:10 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 11:00 వార్తావాహిని, 11:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

0: ఇక రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో నల్లమాడ మండలం మసకవంకపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, వెంటనే ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ 2026 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 11:00 చిత్రసీమ, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి గజేంద్ర. ఈ చిత్రం కోసం హరిచరణ్, అనిత పడినపాట, గీతరచన భువనచంద్ర.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నెంబర్?
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు.
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి హ్యాపీ డేస్. ఈ చిత్రం కోసం వనమాలి పాడిన పాట, సంగీతం మిక్కీజే మేయర్.

మీరు విన్న పాట హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం మిక్కీజే మేయర్. ఇప్పుడు వినండి ఇద్దరు దొంగలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిషా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,840 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట్ర దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: साथियों, आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है, आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో

0: దేశంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అసోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: భాజపా సర్కార్ బని ఉరి పర్ హమ్లా హువా, పుల్వామా మే హమ్లా హువా, పెహల్గావ్ మే హమ్లా హువా, కహీ సర్జికల్ స్ట్రైక్, కహీ ఎయిర్ స్ట్రైక్, ఔర్ అంత్ మే ఆపరేషన్ సింధూర్ కర్కర్ పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్కర్ ఆతంకవాద్ కో జవాబ్ దేనే కా కామ్ కియా.
0: నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ నీట్ 2026 అభ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్ల భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల

0: విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ సాగు మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి అబ్బిదాయ రైతు శ్రీ బి రామేశ్వరరెడ్డి.
4: ఎల్లనూరు మండలం వెన్నపూసపల్లి గ్రామంలో బి రామేశ్వరరెడ్డి గారు అబ్బిదాయ రైతు. వారికి 2 ఎకరాల పొలం ఉంది. వారు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు, ఏమేమి పంటలు సాగు చేశారు, ప్రస్తుతం ఏ పంటలపైన వారు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు, మరి ఆ వ్యవసాయంలో సాధక బాధకాలు ఏమేమనేవి వారి యొక్క మాటల్లో ఈరోజు మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి బి రామేశ్వరరెడ్డి గారు.
5: నమస్తే సార్.
4: రామేశ్వరరెడ్డి గారు, మీకు 2 ఎకరాలు ఉంది పొలము?
5: 60 ఎకరాలు పొలం ఉంది సార్.
4: 60 ఎకరాల పొలము చాలా ఎక్కువ పొలమే. అంటే మీరు అన్నదమ్ములు ఎంతమంది?
5: ఇద్దరం సార్.
4: సరేనండి, 60 ఎకరాల పొలం ఉంది, మరి 60 ఎకరాలకు సంబంధించి నీటి ఆధారం ఎంత ఉంది, వర్షాధారం ఎంత ఉంది?
5: 40 ఎకరాలు నీటి ఆధారం ఉంది సార్, 20 ఎకరాలు మెట్ట ఉంది.
4: సరే రామేశ్వరరెడ్డి గారు, 20 ఎకరాలు మెట్ట అని చెప్తున్నారు కదా, మెట్టలో ఏమేమి పంటలు సాగు చేస్తుంటారు?
5: మెట్టలో ఎక్కువ మేజర్గా శనగ వేస్తాం సార్.
4: పప్పుశనగ
5: రబీలో ఎక్కువ వేస్తుంటాం. అది
4: పప్పుశనగ అంటే అది అక్టోబర్ ఆ కాలంలో వస్తుంది కాబట్టి, అప్పుడు రబీ కాలం మొదలవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా పప్పుశనగ సాగు చేస్తాం.
5: పప్పుశనగ వేస్తాం. పప్పుశనగలో కానీ కొత్త రకాలు వేసి రైతులకు ఇస్తూ ఉంటాం సార్.
4: అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే మీరు పప్పుశనగ కొత్త రకాలు వేసి ఆ విత్తనాలని రైతులకు ఇస్తున్నారు
5: సార్?
4: అంటే ఏమేమి అంటారు కొత్త రకాలు?
5: నంద్యాల రకాలు సార్, నంద్యాల 47 ధీరా, 452 నంద్యాల, కాబోలి రకాలు, ఇవన్నీ వేస్తుంటాం సార్. 119 NBG 119 అని కాబోలి రకం సార్, అవి వేస్తుంటాను. తెల్ల శనగ రకం.
4: అంటే ఏదైతే కొత్త రకం వస్తుందో దాన్ని మీరు ఇనిషియల్గా తీసుకొచ్చుకొని నంద్యాల పరిశోధనా స్థానం వాళ్ళు ఏర్పాటు చేసిండేటివి, మిగతా పరిశోధనా స్థానాలు ఎక్కడైనా కానీ ఏర్పాటు చేసిండేటివి వాళ్ళు ఉత్పత్తి చేసిండే తీసుకొచ్చుకొని మీరు ప్రయోగాత్మకంగా పండించిన తర్వాతనే రైతులకు ఇవ్వడం జరుగుతుంది
5: సార్? అంతే సార్, కేవీకే నుంచి కానీ తెప్పించుకుంటాం సార్.
4: కృషి విజ్ఞాన కేంద్రము, తర్వాత ARS రేఖలకుంటా, ఇవన్నీ ఎక్కడుంటే అక్కడ
5: తెప్పించుకుంటాం సార్.
4: సరే రామేశ్వరరెడ్డి గారు, ఏదైతే ఈ మెట్ట పొలంలో మీరు ముఖ్యంగా పప్పుశనగనే వేస్తూ ఉన్నారు కదా వివిధ రకాలు, మరి ఏ రకం మీకు బాగా దిగుబడి వచ్చిందంటారు?
5: NBG 452 బాగా వచ్చింది సార్.
4: అంటే ఎకరాకి ఎంత వచ్చింది?
5: 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది సార్.
4: అంటే మీరు ఇవి సాగు చేస్తున్నారు ఏటి పప్పుశనగ మెట్ట ప్రాంతంలో సంబంధించి, మరి పప్పుశనగకి బాగానే గిట్టుబాటు ధర ఉంటుందంటారా?
5: అదే ఈ మధ్యకాలంలో పప్పుశనగకు గిట్టుబాటు కాక ముందు 30 ఎకరాల వరకు పప్పుశనగ వేస్తాను సార్. గిట్టుబాటు కాక ఈ మధ్య ఆర్టికల్చర్ క్రాప్కు డైవర్ట్ అయినాం సార్. అంటే చీనీ పైన ఎక్కువ మళ్ళినాం, చీనీ, అరటి ఇట్లా సార్.
4: పప్పుశనగ సాగు చేశారు, అవి ఏదైతే కొత్త విత్తనాలు ఉన్నాయో తీసుకొచ్చి మీరు ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత అవి రైతుల సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది కదా. తర్వాత మీరు ఏదైతే దిగుబడులు, ఈల్డింగ్ అలాగే రేట్లు కూడా తగ్గిపోవడం వల్ల మీరు ఇతర పంటల వైపు మొగ్గు చూపారు.
5: హార్టికల్చర్ పంట, చీనీ పంట పైన ఎక్కువ మొగ్గు చూపాం సార్.
4: సరే రామేశ్వరరెడ్డి గారు, చీనీ పంట సాగు చేస్తున్నారు, 2 ఎకరాల్లో చేస్తున్నారు, మరి ఎక్కడి నుంచి మొక్కలు తీసుకురావడం జరిగింది, దాంట్లో కూడా మరి రకాలు కూడా ఉన్నాయి కదా, ఆ రకాలు చెప్పండి.
5: చీనీ పంట మేము ఇక్కడనే సార్, కడప జిల్లా పక్కన సింహాద్రిపురం దగ్గర గురిజాల అనే గ్రామంలో తీసుకొని వచ్చినాము. జంబోరి పైనే అంటుకట్టిందనే తీసుకుంటే సార్, రంగపూరి అంట్లయితే వేయడం లేదు మేము. రంగపూర్.

0: మెట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈల్డింగ్ తక్కువ కనపడుతుంది సార్. జంబూరు పైన అంటుగట్టిన దానిపైన ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది.
1: అంటే అది ప్రయోగాత్మకంగా మీరు చూశారు?
0: ఈ నల్లరేగడి భూముల్లో జంబూరు పైన అంటుగట్టిన దాన్నే బాగా వస్తుంది సార్. రంగపూర్ అంటూ అంత తక్కువగా వస్తుంది. అది కాపు కానీ కాయడం 6-7 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇదైతే 4-5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్.
1: సరే రామేశ్వరరెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చీనీ సాగులో ఉన్నారు?
0: 25 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ చీనీలో.
1: సరేనండి, 25 సంవత్సరాల నుంచి చీనీ సాగులో ఉన్నారు. 25 సంవత్సరాల క్రితము పెట్టిండే చెట్లే ఇప్పటికే ఉన్నాయా, ఏమన్నా మధ్యలో మార్చడం జరిగిందా?
0: లేదు సార్, మార్చినాం సార్. అప్పుడు తిన్న 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు వచ్చే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు 13-14 అబ్బా అంటే 15 సంవత్సరాలు సార్, అంతే చెట్లు ఉండడం లేదు. ఈ మధ్య సిట్రస్ సిల్లా అని వచ్చింది సార్, దాని దెబ్బకు ఈ 11-12 సంవత్సరాలకే చెట్లంతా ఇదైపోతున్నాయి సార్.
1: సరే రామేశ్వరరెడ్డి గారు, మీది కడప జిల్లా దగ్గరలోనే ఉంది మీ ఊరు వెన్నపూసపల్లి, ఎల్లనూరు మండలము. 3-4 కిలోమీటర్లోనే సింహాద్రిపురం ఉంది, అది కడప జిల్లా. అంటే పులివెందుల అవన్నీ ప్రాంతాలు వస్తున్నాయి కదా, మీరు అక్కడ నుంచి మొక్కలు తీసుకువచ్చామని చెప్తూ ఉన్నారు కదా, మరి తీసుకువచ్చిన తర్వాత ఇక్కడికి వెంటనే నాటేసుకోవాలనా పొలంలో, లేదంటే కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత నాటుకోవాలనా?
0: లేదు సార్, ఒకరోజు మన దానికి అంటే వాళ్ళు తీసుకొచ్చినాక మన చెట్టు కింద నీడను పెట్టి మరుసరోజు గుంతలో నీళ్లు వేసి పశువుల ఎరువు కట్టాయి కూడా మీరు కలిపిన దాన్ని కొద్ది కొద్దిగా గుంతలో వేసి చీనీ చెట్లకు తర్వాత నీళ్లు పెట్టి చీనీ చెట్లు నాడతాం సార్. డ్రిప్పు వేసిన తర్వాతనే చీనీ నాడతాం.
1: సరేనండి, ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మరి చీనీ కాయలు రావడానికి రైతు సోదరులకు ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది?
0: 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మామూలుగా ఈల్డింగ్ తీసాం సార్. ఈ మధ్యకాలంలో అదే సార్ చెప్తే కదా ఇందాక సిట్రస్ సిల్లా అనేది, అది ఎగిరే పెయిన్ అని అంటారు సార్, అది ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది సార్. 3 ఇయర్స్ నుంచి అది ఇగురు వచ్చినప్పుడు అదే దాని చక్కెర తెగులు అని అంటారు, జీడ ఏర్పడుతుంది. ఏ మందులు కొట్టినా లొంగడం లేదు. అప్పుడు ఏదో ఒక తూరు మందు కొట్టి వదిలిపెడతా అంటే పోతాండే, ఇప్పుడు 3-4 మాటలు కొట్టినా లొంగడం లేదు, దానికి గ్రోతింగ్ రావడం లేదు చెట్టు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు కాపాడుతుంది సార్ రావాలంటే చెట్టు. అంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం ఎక్కువ టైం తీసుకుంటుంది.
1: అంటే ఆ వ్యాధి రావడం వల్ల?
0: అంటే
1: అంతకుముందు అయితే 3-3.5 సంవత్సరాలు తీసుకుంటుంటారా?
0: 4 సంవత్సరాలకు తీసుకుంటాండి సార్. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు తీసుకోవడం అంటే ఇంపాసిబుల్ అయిపోయింది. ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటంటే చీనీ చెట్లు ఉన్న ఏరియాలో సాకడం అంటే కష్టం సార్. ఈ సిల్లా అనేది ఒక తోట నుంచి ఒక తోటకు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, వస్తూ ఉంటుంది. మందులు కొట్టినా అవతల తోటలో మందు కొట్టకుంటే మా వాళ్ళ తోటలో మన తోటలోకి వస్తుంది మందు కొట్టిన తర్వాత. అట్లా లేని ఏరియాలో సాగేదైతే ఈజీగా ఉంటుంది సార్. కొత్త ఏరియాలో చిన్ని చెట్లు పెట్టే వాళ్ళు అయితే కన్నా వాళ్ళకి ఈజీగానే ఉంటుంది సాగేది. చెట్లు ఉన్న ఏరియాలో సాగడం అంటే చాలా కష్టం సార్. అది
1: ఎందుకంటే మీ ఊరు మొత్తం అంటే వెన్నపూసపల్లి, పాతపల్లి, తర్వాత ఇక్కడ ఉండే ఎల్లనూరు మండలం చుట్టుపక్కల పల్లెలన్నీ ఎక్కువ చీనీ చెట్లే కనిపిస్తుంటాయి
0: సార్. ఈ తాడపత్రి బెల్ట్, పులివెందుల బెల్ట్ మాకంటే పక్కన కడప జిల్లా బార్డర్ ఉండేది. ఈ పులివెందుల, ఈ తాడపత్రి బెల్ట్ అంతా చీనీ చెట్లే ఉన్నాయి ఈ ఏరియాలో. అదే సార్, ఇది కానీ ఎగిరే పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది సార్ ఇది.
1: సరే రామేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు దాదాపుగా అయితే 5 నుంచి 6.5 అంటే ఏదైతే ఈ చీడపీడలు తెగుళ్ళు రావడం వల్ల ఈ సమయం అనేది పెరిగింది. మరి మీరు తీసుకువచ్చి చేసిన తర్వాత మరి ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు చీనీ సాగులో ఉన్నారు కదా, ముందే చెప్పారు మీరు గుంత తీసుకుని దాంట్లోకి ఎరువులు వేసుకొని తర్వాత నీళ్లు పెట్టుకుని డ్రిప్ వేసుకొని చేసుకుంటామని చెప్తున్నారు కదా, మరి డ్రిప్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది మీరు?
0: డ్రిప్ వచ్చేసి దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాల దానికైతే సార్ స్టార్ట్ చేసి.
1: మరి అప్పుడు తీసుకున్న డ్రిప్పే వాడుతున్నారా ఏమన్నా మార్చారా?
0: లేదు సార్, మార్చినాం. 10 సంవత్సరాలు వస్తుంది సార్, తర్వాత మార్చేసినాము. చెట్లు కానీ అబ్బా అంటే ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ కన్నా కాయడం లే, అంతలేక చెట్లు పోతున్నాయి. మళ్ళా కొత్త చెట్లు నాటినప్పుడు కొత్త డ్రిప్ వేసుకొస్తున్నాం సార్. అట్లా
1: చాలామంది రైతు సోదరులు ప్రస్తుతం అయితే డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు పంటలు, ఎందుకంటే డ్రిప్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే. డ్రిప్ కూడా చాలా కంపెనీలు వేరే వేరే విధంగా ఇస్తూ ఉంటాయి మామూలుగా. అంటే ఒక్కొక్క కంపెనీ తయారు చేసిన డ్రిప్ ఎక్కువ కాలం మన్నుతుందని అంటే వాళ్ళ కంపెనీ పేరు బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఏదైతే బాగుంటుందంటారు రైతు సోదరులకు అంటే మీ అనుభవంలో?
0: సార్ జైన్ కానీ ఫినోలెక్స్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్.
1: సరే రామేశ్వరరెడ్డి గారు, ఏదైతే డ్రిప్ పరుచుకొని ఈ మొక్కలన్నీ పెంచేసుకుంటారో వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరే చెప్పారు ఒకప్పుడైతే 3.5-4 సంవత్సరాలకి తీసుకునేవారు పంట రైతు సోదరులు, ఇప్పుడు చీడపీడలు తెగుళ్ళు పెరగడం వల్ల 5 నుంచి 6.5 సంవత్సరాలు పడుతుందంటున్నారు. అంతవరకు రైతులు దానిపైన ఆధారపడకుండా మిశ్రమ పంటలు, అంతర పంటలు ఏమేమి వేసుకుంటే బాగుంటుంది, మీరు ఏం సాగు చేసుకున్నారు?
0: అంతర పంటలు అయితే చెనిక్కాయ సండింది సార్. చెనిక్కాయ కానీ ఈ మధ్య పెద్ద గిట్టుబాటు కావడం లేదన్నట్టని రబీలో పప్పు శనగ వేస్తాండీ సార్. ఒక 2 సంవత్సరాల వరకు వేస్తాను. ఇంకా 3 సంవత్సరం 4 సంవత్సరం నుంచి యాక్చువల్గా ఇంకా బీడే పెట్టుకుంటున్నాను సార్. గిట్టుబాటు కాక రేట్లు
1: సరిగా రాక

0: అందుకూడు ఏమవుతుందంటే చీనీ చెట్టు బాగా పెరగాల, ఇప్పుడు పోషకాలన్నీ చీనీ చెట్టుకే పోతేనే అది బాగా దృఢంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి వేయకపోవడం మంచిదంట.
1: మంచిది సార్ దానికి.
0: సరే రామేశ్వరరెడ్డి గారు, దాదాపుగా 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు అయితే అంతర పంటలు వేసుకోవచ్చా?
1: వేసుకోవచ్చు సార్.
0: మీరైతే వేరుశెనగ మామూలుగా ఖరీఫ్లో వేశారు, రబీ విషయానికి వచ్చినప్పుడు పప్పు శనగ వేశారు
1: సార్. అంతే సార్ వేసేది.
0: ఇప్పుడు ఏదైతే మీరు వేరుశెనగ వేస్తున్నారు ఖరీఫ్లో వర్షాధారంగా, ఇక్కడ వర్షం రాకపోతే ఏదైతే మీ దగ్గర వాటర్ ఉంటుందో అంటే నీరు ఉంటుందో దాన్ని డ్రిప్ ద్వారా అందిస్తారా, స్ప్రింక్లర్లు వేసుకుంటారా?
1: డ్రిప్ ద్వారా అందిస్తాం సార్.
0: అంటే వేరుశెనగకు?
1: వేరుశెనగకైతే స్ప్రింక్లర్ పెడతాం సార్. మొత్తం చిన్ని చెట్ల మధ్యలో వేసింటాం కదా వేరుశెనగకు, అప్పుడు స్ప్రింక్లర్ పెడతాం. చిన్ని చెట్లకు మాత్రం డ్రిప్ పెడతాం సార్.
0: మరి ఏదైతే పప్పు శనగ వేసుకుంటారో రబీ కాలంలో అంతర పంటగా, అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అయినా నీటికి సంబంధించి?
1: సార్ అంతే సార్, స్ప్రింక్లర్లే వేసుకుంటాం.
0: మరి అవి ఏదైతే స్ప్రింక్లర్లు మీరు తీసుకొని ఉంటారో, అంటే ఖరీఫ్ కాలానికి వాడుతున్నారు అలాగే రబీ కాలానికి అంతర పంటలకు సంబంధించి మాత్రం వాడతారు?
1: రెండింటికి వాడతాం సార్. ఖరీఫ్లో వాడతాము, మామూలు ఖరీఫ్లో కన్నా రబీలో ఎక్కువ వాడతాం సార్. ఖరీఫ్లో ఏదంటే ఒక తడి ఇచ్చే సరిపోతుంది, రబీలో అంటే 3-4 తళ్ళు ఇవ్వడతారు సార్. దానికి రబీలో ఎక్కువ యూజ్ చేసుకుంటాం.
0: సరే రామేశ్వరరెడ్డి గారు, ఇది పంట పెరుగుతూ ఉంటుంది చీనీ పంట అనేది దాదాపుగా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమైందంటే చీడపీడలు తెగుళ్ళు అవన్నీ ఎక్కువ రావడం వల్ల మొక్క యొక్క వయసు అనేది తగ్గిపోతూ ఉంది, అంటే 15 ఏళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు మీ తాతగారి కాలం మీ నాన్నగారి కాలం పెట్టిండేటివైతే 25-35 కూడా పాత చెట్లు ఉండేటండి ఒకప్పుడు, ఇప్పుడు లేదు. మరి యూజువల్గా ఏమేమి చీడపీడలు వస్తాయి, మరి ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలంటారు?
1: 11 సంవత్సరాలు పైబడింది దానిలోకి సార్ ఎక్కువ. పులుసు పురుగు వచ్చింది, బంక తెగులు, ఏరుకుళ్ళు, ఈ 3 మేజర్గా వస్తున్నాయి సార్. దీనికి ఏటుకు తోడలు తోడలే పోతున్నాయి. అంటే ఈ కడప జిల్లా పులివెందుల తాడపత్రి బెల్ట్లో ఎక్కువ తోడలు దెబ్బతింటున్నాయి సార్.
0: అంటే ఈ చీడపీడలు రావడం వల్ల
1: సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే భూమిలో తేమ ఎక్కువైపోయి మీరు నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఇది అవుతుంది, వర్షాలు ఎక్కువైపోయి అంటున్నారు సార్ వాళ్ళు.
0: అంటే ఏదో ఒక కారణం వల్ల ఎక్కువ తెగుళ్ళు అయితే వస్తున్నాయి, చీడపీడలు వస్తున్నాయి కాబట్టి అంటే చెట్టు అనేది అంత ఇదిగా పెరగడం లేదంట?
1: పెరగడం లేదు సార్. ఈ పొలుసు పురుగుకి అయితే కన్నా మామూలుగా ఈ గోనెపట్టతో తురిసి, అంటే అన్ని చిన్న చిన్న కొమ్మలకంతా మనం గోనెపట్టతో తురసలేం కదా సార్, దానికి నెక్స్ట్ రోజు గోనెపట్టతో తురిసి ఉండేదానికి నెక్స్ట్ రోజు షాంపో మన నెత్తికి పట్టించుకుంటానులే, ఆ షాంపో లీటర్కి వచ్చేసి 3 ml సార్ షాంపో వాషౌట్ చేయాలి సార్. మొత్తం చిన్ని చెట్టుకంతా తడిపేయాలా మరుసటి రోజు కానీ, లేకుంటే ఆ రోజు ఈవినింగ్ కానీ మామూలుగా మందు రీజెంట్ కానీ లేకుంటే రోగర్ కానీ ఇట్లాంటివి కొట్టుకుంటే ఆ పులుసు పురుగు కొద్ది వరకు తగ్గుతుంది సార్, ఇబ్బందిలే.
0: ఈ ప్రయోగం అయితే మీరు చేశారు?
1: చేశాను సార్, సత్యసాయ జిల్లా చంద్రశేఖర్ సార్ ఆ సార్ సలహా మేరకు చేశాను. రిజల్ట్ అయితే బాగానే ఉండాలి సార్ అంతవరకు.
0: ఎవరైనా రైతు సోదరులు ఈ చీడ పురుగులతో మీరు ఏమన్నా ఇబ్బంది పడుతుంటే ఇలాంటి చేసుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది?
1: ఉండాలి సార్, ఇట్లాంటి చేసుకుంటే కన్నా తోటి రైతులు ఎవరు ఉన్నారు చేసుకుంటే మంచిదే సార్ ఇది.
0: సరేనండి, ఇప్పుడు చీనీ చెట్లు ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది, అంటే నర్సరీ నుంచి?
1: 1 సంవత్సరం 1.5 సంవత్సరం సాగుతారు సార్ వాళ్ళు నర్సరీలో. మళ్ళీ తర్వాత మనకి ఇస్తారు, మనం ఇచ్చినాక మనం అదే ఒక రోజు పెట్టుకొని మన తర్వాత మరుసటి రోజు నాటుకుంటాం సార్ అందులో.
0: అంటే ముందే చీనీ చెట్లు పలానావి కావాలి ఇన్ని కావాలని ముందే ఇండియండి చెప్పేసి వాళ్ళు రెడీ చేస్తారు?
1: సార్ అట్లే సార్, మనం లేదు 6 నెలల ముందు ప్రిపేర్ అయితే మనకు మంచి చెట్లు ఉంటే మన తోటలో కొమ్మలే కత్తిరించి ఇస్తే వాళ్ళే కత్తిరించబోతారు అంటూ దానికి బెడ్డింగ్ కట్టి అవే మనకి ఇస్తారు సార్ మన చెట్లు.
0: మీరు తెచ్చినప్పుడు అందాజుగా ఎంత రేటు పడ్డది అప్పుడు?
1: అప్పుడు మాది అంటే 100 రూపాయలు పడినది టైం ఉండదు, 50 రూపాయలు పడినట్టు ఉన్నాయి సార్. అది
0: అంటే 2 విధాలుగా తెచ్చినారు?
1: తెచ్చినారు. ఇప్పుడు ప్రజెంటు 50 రూపాయలు ఉన్నాయి సార్ రేటు. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 100 రూపాయలు ఉండే ఒక చెట్టు.
0: మీ గ్రామం వెన్నపూసపల్లి కూడా చాలా మంది ఇట్లా నర్సరీలు కూడా చేయడం జరుగుతూ ఉంది కదా?
1: ఇక్కడ తక్కువగా ఉన్నాయి సార్, అంతే ఉన్నాయి కానీ నర్సరీలు ఒక 4 నర్సరీలు దాకా ఉన్నాయి. పక్కన మాకు కడప జిల్లా ఉంది, ఆ కడప జిల్లా ఈమకుంట్ల చెర్లోపల్లి బీదంచెర్ల గుడిజాల అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి సార్.
0: అంటే కలుపు అనేది ఏ పంట తీసుకున్నా వస్తూ ఉంటుంది, ఏ పంటలో చూసినా మనకు కలుపు అనేది యూజువల్గా వస్తూ ఉంటుంది. మరి చీనీలో స్టార్టింగ్లో వస్తుందా లేకపోతే ఇంకా మొత్తం వస్తూనే ఉంటుందంటారా?
1: కలుపు ఎప్పుడు వస్తూనే ఉంటుంది సార్, దాన్ని సేద్యాలు చేసుకోవాలా. చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి, దాంతో మినీ ట్రాక్టర్లు సేద్యాలు చేసుకుంటాం.
0: అంటే మనుషులతో అయితే తీయించుకోరా?
1: లేదు సార్, మనుషులతో పాలు తోగిస్తాం సార్, మొత్తం కలిగిస్తాం అంతా.
0: మరి పైపాటుగా ఏమేమి ఎరువులు వేసుకుంటారు అంటే పంట పెరుగుతున్న కొద్ది?
1: చిన్ని చెట్లకు సార్, మామూలుగా 4 సంవత్సరాలు పైబడిన చెట్లకు సార్, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఎకరాకు వచ్చేసి 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు ఇంకా ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే 4 ట్రాక్టర్ల వరకు ఎకరాకు తోలుతాం సార్ ఎరువు. ఒక ట్రాక్టర్ వచ్చేసి 10,000 రూపాయలు అవుతుంది.
0: అంటే పశువుల ఎరువైనా?
1: పశువుల ఎరువు.
0: అంటే మీకు దొరుకుతుందా మీ చుట్టుపక్కల?
1: లేదు సార్, నంద్యాల అటు సైడ్ నుంచి వేసుకో సార్. ఒక ట్రాక్టర్ వచ్చేసి 9,500 రూపాయలు.
0: ఏదైతే పోషకాలు అనేటివి ఎరువులు అనేటివి బాగా అందిస్తే చెట్టు కూడా బాగా పెరిగి

0: మనకి పంట దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉందండి.
1: సార్ అంతే సార్.
0: సరే రామేశ్వరరెడ్డి గారు, చాలా ఏళ్ల నుంచే మీరు చీనీ సాగులో ఉన్నారు, చాలా సాధక బాధకాలే మీరు చీనీలో చూశారు కదా, మరి పంట అనేది ఇప్పుడు రెండు విధాలుగా పెట్టుకుంటుంటారు అంటే మార్కెట్కి సంబంధించి, మరి ఎప్పుడు పెట్టుకుంటే ఈ మార్కెట్ రేట్లు బాగుంటుందని మీరు అసెస్ చేశారు?
1: మార్చి ఏప్రిల్ టైంలో వచ్చేకైనా బాగుంటుంది సార్, అది ఎడకరకాయలకు అయితే బాగుంటాయి. అప్పుడు ఏమంటే తక్కువగా ఉంటాయి సార్ కాపు. ఈ ఏరియాలంతా ఎక్కువ అంటే గాలదీని అటు సైడు వాళ్ళకి సీజన్లు తక్కువ ఉంటాయి, మాకు ఇటు సైడు సీజన్లు ఎక్కువ ఉంటాయి సార్. ఎడకరకాయలు వచ్చేసి ఇప్పుడు 4 టన్నులు అయితే, సీజన్లో వచ్చేసి 10 టన్నులు అవుతాయి ఎకరాకు సార్, అట్లుంటాయి.
0: ఇప్పుడు అందాజుగా రేట్ అయితే మరి అంత ఇదిగా ఉందా లేదా?
1: ఇప్పుడు తక్కువైంది సార్ రేటు, పచ్చికాయలు తక్కువేండి అది రేటు.
0: మీరు అనంతపురంకేనా మార్కెట్?
1: అనంతపురం మార్కెట్కి తీసిపోతాము, లేదంటే లోకల్గా ఇక్కడే వ్యాపారస్తులు వస్తారు సార్. ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు అయితే కన్నా ఇల్లు అదే సార్, సిల్వేల వాళ్ళు ఉండరు వ్యాపారస్తులు, వాళ్ళు అయితే కన్నా కొద్దిగా ఢిల్లీ బండి పెడితే డబ్బులు క్యాష్ ఇస్తారు, ప్లస్ ఒకటే పరే ఒక 18-20 టన్నులు ఎత్తారు, డబ్బులు బాగా ఇస్తారు సార్ వాళ్ళైతే.
0: అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ మీకు ఇబ్బంది లేకుండా కాయలన్నీ అమ్ముకోవచ్చు?
1: అమ్ముకోవచ్చు సార్ వాళ్ళైతే కన్నా.
0: అంటే వాళ్ళు రెగ్యులర్గా రారా?
1: అంటే వాళ్ళకు ఢిల్లీకి పట్టే కాయలు అయితేనే ఇక్కడికి వస్తారు సార్, అంటే పచ్చికాయలు అయితేనే పోయిదారు, అంత కలర్ కాయలు అయితే వాళ్ళకు అక్కడ ఎక్స్పోర్ట్ తరంగా కాబట్టి వాళ్ళు రారు సార్.
0: మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చీనీ సాగులో ఉన్నారు, ఇతర పంటలు కూడా చాలా సాగు చేశారు, రైతు సోదరులకు విత్తనాలు అన్నీ అందించడం కూడా జరిగింది, మీ చాలా ఇంటర్వ్యూలు టీవీలోన వేరే వేరే ఛానల్లో కూడా వచ్చాయి కదా, మరి మీరు చీనీ సాగునే కొనసాగిస్తూ ఉన్నారు దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి, మరి రేట్లు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి, ఒక్కోసారి బాగానే ఉంటాయి, మరి ఎందుకు ఇంకా దీంట్లోనే కొనసాగిస్తున్నారు, కారణం ఏమైనా ఉందంటారా?
1: మిగతా దానికన్నా చూసుకుంటే ఇది ఆదాయం బాగా వస్తుంది సార్, రెండోది పని తక్కువ అన్నిటని దీనిపైనే ఉన్నాము, కొద్దిగా ఇది తెగుళ్ళు ఎక్కువై అరటిలేకి జంప్ అయినాం సార్ అంతే.
0: ఏమంటే ఇవి చాలా ఏళ్ళ నుంచి చెట్లు ఉన్నాయి కాబట్టి మరి ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టే అవసరం లేదు కాబట్టి, అంటే ఏదో వస్తూ ఉంటుంది కాబట్టి జరిగిపోతూ ఉంటుంది
1: సార్ అంతే సార్.
0: బాగుందండి రామేశ్వరరెడ్డి గారు, మీరు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగంలో ఉండి మీ యొక్క పొలంలో ఏమేమి పంటలు సాగు చేసుకున్నారు, వర్షాధారంగా ఏం చేసుకున్నారు, తర్వాత నీటి తడుల కింద ఏం చేసుకున్నారు, ఖరీఫ్లోనా అలాగే రబీలో ఏమేమి పంటలు సాగు చేశారు, మీరు ముఖ్యంగా చేసింది ఏమంటే ఈ పప్పుశనగ కొత్త రకాలను తీసుకువచ్చుకున్న తర్వాత మరి మీరు పండించి ప్రయోగాత్మకంగా రైతులకు విత్తనాలు ఇవ్వడం జరిగింది, అలాగే చీనీ పంటలో మరి ఎలాంటి సాధక బాధకులు అనుభవించారో, ఆ పంట మీకు ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చింది, యాజమాన్య పద్ధతులు మంచిగా పాటించుకుంటే రైతు సోదరులకు ఏ విధంగా ఉంటుందన్న విషయాలు బాగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: విన్నారుగా, చీనీ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఆ పంటలో ఎలాంటి మిశ్రమ పంటలు వేసుకోవాలి, ఆ పంటకు చీడపిడలు వస్తే ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, ఆ పంటను ఎక్కడ ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అన్న విషయాలు ఎలనూరు మండలం వెన్నపూసపల్లి అభ్యుదయ రైతు శ్రీ బి రామేశ్వరరెడ్డి గారు పరిచయ కార్యక్రమంలో వివరంగా తెలియజేశారు.
2: మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు,
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం ఓ జానపద గీతం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమముల తర్వాత రైతులకు సూచనలు.
7: అనంతపురం జిల్లాకు వర్షాధారం కింద అనువైన పంటలు సకాలంలో వర్షపాతం వస్తే జూలై ఆఖరు వరకు తేలికపాటి నెలల్లో వేరుశనగ మరియు కంది అంతర పంటగా వేసుకోవడము, తర్వాత ఆముదము కంది అంతర పంటగా వేసుకోవడము, కంది సజ్జ కుర్ర వేసుకోవచ్చు, వీటిలో కూడా కందిని అంతర పంటగా వేసుకుని సాగు చేసుకోవచ్చు. అదే బరువు నేలల్లో అయితే పత్తి ఆముదము కంది సజ్జ జూలై ఆఖరు వరకు వేసుకోవచ్చు. వర్షాలు రావడం ఆలస్యమైతే తేలికపాటి నెలలో 15 వరకు కూడా సజ్జలు ఉలవలు జొన్న కొర్ర కంది మనం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే బరువు నేలల్లో అయితే పొద్దుతిరుగుడు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. జూన్ మొదటి పక్షంలో పెసర నువ్వులు జనుము లాంటి పంటలేసి తర్వాత పచ్చిరొట్టగా తిరగొట్టి వరి పంటకు మనము తీసుకునేదానికి అవకాశం ఉంటుంది, లేదా నీటి తడుల కింద మనం వేరుశనగ కూడా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొదటగా ఒక పంట గురించి ఏ విధంగా యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. మొదట పెసరలో LGG 460, LGG 410, LGG 450, LGG 450, MGG 295 అనే రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 65 నుంచి 70 రోజుల్లో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడినిస్తాయి. LGG 460, WGG 42 ఈ రెండు రకాలు పల్లాకు తెగులు తట్టుకుంటాయి. పల్లాకు తెగులు అంటే ఆకుల మీద పసుపు రంగు మచ్చలు వచ్చి మనకు దిగుబడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి

ఈ రకాలను ఎంచుకున్నట్లయితే పల్లాకులను తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక పెసరలో విత్తనము 6 నుంచి 7 కిలోలు ఎకరాకు అవసరమవుతుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 2.5 గ్రాములు థైరము లేదా క్యాప్టాన్తో మనం విత్తన శుద్ధి చేసుకుంటే బాగుంటుంది. 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 50 కిలోల డిఏపి ఎకరానికి వేసుకోవాలి. లేదా 17 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఎకరానికి వేసుకొని మనం విత్తుకుంటే మనకు మంచి

0: యాభై కిలోల డిఏపి ఎకరానికి వేసుకోవాలి, లేదా 17 కిలోల యూరియా 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి వేసుకొని మనం విత్తుకుంటే మనకు మంచి పంట దిగుబడి వస్తుంది. మనం విత్తుకునేటప్పుడు వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకుంటే దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పంట నువ్వులు. నువ్వులు కూడా మనకు మంచి దిగుబడినిస్తాయి. జూన్ మొదటి పక్షంలో వేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఎలమంచలి 11, ఎలమంచలి 17, ఎలమంచలి 66 అంటే శారద అనే రకము 75 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. ఎలమంచలి 11, 17 మాత్రము 80 రోజుల్లో 3 నుంచి 4 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. అలాగే హిమ అనే తెల్ల నువ్వుల రకం కూడా 80 రోజుల్లో 2.8 క్వింటాల ఎకరాకు దిగుబడినిచ్చే రకము. అలాగే శ్వేత తిల్ అనేది, రాజేశ్వరి అనేటివి కూడా తెల్ల నువ్వుల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీటిలో ఏవైనా మనము ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మిరట పొటాషు మనం వేసుకొని విత్తుకోవాలి. సగం నత్రజని మరియు భాస్వరము పొటాషు మొత్తంగా ఆఖరి దిక్కులో వేసుకొని కలయి దున్నుకోవాలి. సగము నత్రజనిని 4 రోజులు వరకు మనము విత్తనం విత్తిన తర్వాత కలుపు తీసేసి వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. విత్తేటప్పుడు వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. చిన్న విత్తనాలు కాబట్టి మనము ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే ఎక్కువ ఒత్తు లేకుండా మొక్కలు పెరగడం బాగుంటుంది. అయితే ఇక్కడ 9 నుంచి 10 రోజులప్పుడు విత్తనం మొలకెత్తిన తర్వాత కొద్దిగా పల్లచలు చేసుకొని మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనుమును పచ్చిరొట్ట ఎరువుగా విత్తితే 8 కిలోలు, విత్తజల్లితే 10 కిలోలు ఎకరాకు విత్తనము అవసరమవుతుంది. ఇది 45 రోజుల నుంచి పెంచి మన భూమిలోకి కలయి దున్నుకుంటే వరికి ఉపయోగపడుతుంది. మామూలుగా విత్తనానికి వేసుకుంటే జనుమును సెప్టెంబరు మాసంలో వేసుకోవాల్సి ఉంటుంది. అది మంచి అదనుగా గుర్తించాలి. ఈ పచ్చిరొట్టె ఎరువుగా మాత్రము జూను మొదటి పక్షం వరకు కూడా ఈ జనుమును వేసుకొని వరినైనా వేసుకోవచ్చు, లేదంటే వేరుశనగ అయినా మనము తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రముఖంగా మన అనంతపురం జిల్లాలో సాగు చేసేటువంటి వేరుశనగ గురించి మనం తెలుసుకుందాము. మెలకువల్లో విషయానికి వస్తే వేరుశనగలో చాలా రకాలు ఉన్నాయి. కదిరి 6, కదిరి 9, నారాయణి, కదిరి చిత్రావతి, హరితాంధ్ర, కదిరి లేపాక్షి, ఈ రకాలన్నీ కూడాను 105 నుంచి 110 రోజుల పంటకాలము కలిగి ఉంటాయి. ఇది ICGV 9111 అనే రకం కూడా ఉంది. వీటి దిగుబడి 18 నుంచి 20 క్వింటాళ్ళు హెక్టార్కి దిగుబడిని ఇచ్చే రకాలు. వేరుశనగను మామూలుగా జూన్ చివరి వారం నుంచి ఆగస్టు 15 వరకు మనము విత్తుకునేదానికి అవకాశం ఉంది.
1: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావం ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 9 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 70 నుంచి 80%, మధ్యాహ్నం పూట 45 నుంచి 60% నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని దుక్కులు చేసుకోవాలి. ఇలా దుక్కులు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ

0: ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సింగనమ్మల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ఉత్సాహం. ఈ చిత్రం కోసం ఎం శ్రీనివాస్, ఉషా పాడిన పాట వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట శ్రావణ సంధ్య. ఈ చిత్రం కోసం SB బాలసుబ్రహ్మణ్యం, S జానకి పడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, వీర శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మల్లేశ్వరి. ఈ చిత్రం కోసం ఘంటసాల పి భానుమతి పాడిన పాట, గీత రచన దేవుల్పల్లి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈ ఉత్తరం కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట ధర్మపత్ని. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట పొట్టేలు పున్నమ్మ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం కేవి మహదేవన్.
1: ఎంత పోసినా తీరు.

అభిలాష కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు. చౌడమ్మ, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రామచంద్ర, ధనలక్ష్మి, వెంకటస్వామి, రాఘవేంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట రక్త సంబంధం. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తనం ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू करके ओडिशा.
0: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన

0: అప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: భారత్ కి సురక్షా కి సభీ ప్రకార్ కి సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహి, చాహే గ్రామీణ వికాస్ హో, चाहे शहरी विकास हो, चाहे कृषि को समृद्ध करने के लिए कोऑपरेटिव और डेयरी मंत्रालय बनाना हो, चाहे पीएलआई स्कीम लाकर भारत को उत्पादन का हब बनाना हो, सेमीकंडक्टर, क्वांटम इंजीनियरिंग, न्यू एज टेक्नोलॉजी में भारत को उत्पादन के लिए नई शुरुआत करनी हो.
0: కైలాస మానస సరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ టెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్సీ వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ ప్రసీద్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డీసీ ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా

0: జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక పాట.

ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజ్ కోటి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: రాయ్
1: ఇంద్ర
2: ఏరాయ్
1: ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట వింటారు
0: మీకు
2: నాక
0: నాకు రాయడం రాదు ఈ మధ్య

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి, గుండమ్మ గారి మనవడు ఈ చిత్రం కోసం

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలికల.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట అదృష్టవంతులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి గోకులంలో సీత, ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: ఇప్పుడు వినండి, గౌతమ్ ఎస్ఎస్సి ఈ చిత్రం కోసం సునీత కార్తీక్ పాడిన పాట, గీతరచన సీతారాం శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.
1: గగనము నీలే మహారాజు, తర్వాత

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 10:10 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 11:00 వార్తావాహిని, 11:15 వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. క్రిపటిమ సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో నల్లమాడ మండలం మసకవంకపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ 2026 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు, 8:40 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష